శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వ్యూ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వీజ మాసం 11వ రోజు, క్రీశకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 3వ తేదీ శనివారం. నిలయంలో సమయం సరిగ్గా 5:53 దాటి 44 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 9:10 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 భావనలో క్రోధం గురించి శ్రీమతి భాగి పూర్ణేందు శారద గారి భావజాలం. 6:15 భక్తిరంజంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు. పాడి పశువుల ఉత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణలత గారు అందించే వివరాలు.

7 గంటలకు శ్రీ సిహెచ్ నరహరి అందించే సంగారెడ్డి జిల్లా సమాచార లేఖ. 7:15 ఉదయతరంలో శ్రీ వేదుల శ్రీరామశర్మ గారి కవితా పఠనం, అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగా అనే అంశం గురించి యోగా మాస్టర్ గౌతమ్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ కె సందీప్. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బి పేరయ్య బృందంచే నాదస్వరం. ఉదయం 9:10 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈ ఉదయం 10:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం చిత్రసీమ. మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. మధ్యాహ్నం 12:40 హిందీ కార్యక్రమాల్లో భాగంగా హృదయ స్వస్థ్ స్వస్థ్ దిల్ స్వస్థ్ జీవన్ అనే అంశంపై కార్డియాలజిస్ట్ ఎలక్ట్రోసైకాలజిస్ట్ డాక్టర్ సోమెన్ దేవదత్త గారితో పరిచయం ప్రసారమవుతుంది.

ఈరోజు మధ్యాహ్నం 1:20 వంతలోకం శ్రీల కార్యక్రమంలో సిరి శ్రీమతి సింగం మారుతి గారి కథానిక, 2:30 బాలానందం చిన్నార్ల కార్యక్రమంలో రాయదుర్గ ఒయాసిస్ స్కూల్ విద్యార్థి విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: క్రోధానికి ఉసికొల్పుతుంది. మనం క్రోధానికి గురి అయినప్పుడు మనలో వివేకం నశించి మంచి చెడులను తప్పు అప్పులను విచారించే శక్తిని కోల్పోతాము. క్రోధం విరోధాలకు దారితీసి కుటుంబాలలో, సమాజంలో అప్పటి వరకు ఉన్న సత్సంబంధాలు పాడుచేస్తాయి. అంతేకాక ఈ క్రోధం వలన మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. రక్తపోటు పెరగటం, తలనొప్పి, మానసిక ఒత్తిడి, నరాల నొప్పులు, నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అరిషడ్ వర్గాలు మనిషిని అతలాకుతలం చేసి సర్వనాశనానికి దారితీస్తాయి. క్రోధంతో తీసుకున్న నిర్ణయాలు తరువాతి కాలంలో పశ్చాత్తాపానికి గురిచేస్తాయి. ఇన్ని అనర్థాలు ఉన్నందునే మనిషికి క్రోధం ఉండరాదని పెద్దలు, వైద్యులు చెప్తుంటారు. అందుకే మనం క్రోధాన్ని జయించే మార్గాలను అన్వేషించి వాటిని అమలుపరచాలి. మహాభారతంలో ఒక సన్నివేశంలో ఈ క్రోధాన్ని శాంతంతో జయించాలని చెప్పబడింది. అలాగే ఎదుటివారి తప్పులను మన్నించటం అలవాటు చేసుకోవాలి. క్రోధం వచ్చినప్పుడు మనం వెంటనే స్పందించకుండా కొద్దిసేపు ఆలోచించి తీవ్రత తగ్గిన తర్వాతనే స్పందించాలి. ధ్యానం, యోగ సాధనలు చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. గీతాచార్యుడు చెప్పినట్లుగా క్రోధం వలన అవివేకం, అవివేకం వలన జ్ఞాపక శక్తి నశించటం, జ్ఞాపక శక్తి నశించినప్పుడు బుద్ధి నశించటం, దానివలన మనిషి పతనమవడం జరుగుతుంది. అహంకారం విజృంభించే ప్రమాదం కూడా ఉంది. మనిషి మంచి చెడులను పట్టించుకోకపోవటం కూడా జరుగుతుంది. కనుక బుద్ధి నశించడమే పతనానికి హేతువు. మయసభలో సుయోధనుడి భంగపాటు అతని బుద్ధి నశింపచేయడానికి, నాశనానికి హేతువైంది. క్రోధం వలన మానవుడు ఎలా పతనమవుతాడో వేదవ్యాసుల వారు చెప్పారు. అలాగే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు భజగోవింద శ్లోకాల ద్వారా మానవుడు సజ్జనుల సాంగత్యం చేస్తే ప్రాపంచిక విషయాల మీద కోరికలు తగ్గి మోహం నశించి మనస్సు నిశ్చలమై జీవన్ముక్తి కలుగుతుందని చెప్పారు. క్రోధం మనిషిని నరకానికి దారితీసే మార్గం. క్రోధం లేని వారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ క్రోధాన్ని అన్ని విధాలుగా జయించి ప్రేమ మరియు శాంతంతో జీవించటమే ఉత్తమ లక్షణం. అదే మన ముందున్న కర్తవ్యం. సర్వేజనా సుఖినో భవంతు.
1: క్రోధం గురించి భాగి పూర్ణిందు శారద గారి భావజాలమది భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో శ్రీ వేదుల శ్రీరామశర్మ గారిచే కవితాపట్నం, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగా, యోగా మాస్టర్ గౌతమ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కె. సందీప్.

భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, శ్రోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు.

0: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారులకు సూచనల కార్యక్రమంలో పాడి పశువుల ఉత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణలత గారు అందించిన వివరాలు వింటారు.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్వర్ణలత.

అసోసియేట్ ప్రొఫెసర్ కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ పివి నరసింహరావు తెలంగాణ యూనివర్సిటీ నుండి మాట్లాడుతున్నామండి. పాడి పశువుల నుండి పాలను ఉత్పత్తి చేసేటప్పుడు వేసవి మరియు శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా వేడి ఒత్తిడి నుండి సరైన రక్షణ ఇవ్వడం, అధిక ఉష్ణోగ్రతల నుండి పక్షులను రక్షించుకోవడం చాలా ముఖ్యమైనది. గేదెలు మరియు సంకర జాతి ఆవులు, క్రాస్ బ్రీడ్ అని అంటాము వీటిని, ఎక్కువగా ఉష్ణోగ్రత తట్టుకోలేవు కాబట్టి, ఎందుకంటే గేదెలు నలుపు రంగులో ఉండడం వల్ల వేడిని ఎక్కువగా గ్రహిస్తుంటాయి. పశువుల షెడ్లో ఫ్యాన్లు లేదా మిస్టర్లు, స్ప్రింక్లర్లు వంటివి కూలింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోగలిగితే వేడి నుండి గేదెలు కొంతవరకు మనం ఇది చేసుకోవచ్చు. పశువుల షెడ్లలో వెంటిలేషన్ సరిగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ప్రత్యేకించి అధిక వేడి ఉన్న సమయంలో, సమ్మర్లో మాత్రం పశువులను నీడలో ఉంచడం చాలా మంచిది. పశువుల షెడ్ల నిర్మాణం వేసవిలో నీడ మరియు చల్లదనానికి అందించే విధంగా ఉండేలా చూసుకోవాలి. మరియు నీటి నిర్వహణ, మనకు పశువులకు ఎప్పుడూ స్వచ్ఛమైన చల్లటి నీరును అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలండి. వేడి ఒత్తిడిని తగ్గించడానికి మరియు శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ ఎప్పటికప్పుడు వాటికి కావలసినంత నీరు మనం సమకూర్చుకోవాలి. వేడి వాతావరణంలో పశువులు తక్కువగా తింటాయి కాబట్టి పోషక లోపాలు రాకుండా వాటికి సరైన పోషకాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు జీర్ణక్రియలో వేడి ఉత్పత్తి తగ్గించడానికి దానాని సమయానికి చల్లటి సమయాలలో, అనగా ఉదయం పూట లేదా సాయంత్రం ఆలస్యంగా ఇవ్వడానికి చూడాలి. అలాగే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొదటిగా క్రమం తప్పకుండా వాటి యొక్క ఆరోగ్యాన్ని మనం చూసుకుంటూ ఉండాలి. పశువులలో వేడి ఒత్తిడిని సంకేతాలైన శ్వాస, వాటి యొక్క శ్వాస ఎలా వస్తుంది, వాటి శ్వాస రేటు పెరగడం తగ్గడమా, లేకపోతే ఆహారం తీసుకుంటుందా సరిగా తీసుకోవడం లేదా, నీరు సరిగా తీసుకుంటుందా లేదా, ఇవన్నీ కూడా ప్రతిసారి మనం వాటిని తనిఖీ చేయడం వల్ల కొంతవరకు మనం వాటిని సంరక్షించుకోవచ్చు. అలాగే శీతాకాలంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా సరైన వసతి, చలికి తట్టుకొని రక్షించుకోవడానికి పశువులకు అనుకూలంగా ఉండే సరైన పద్ధతిని, వసతిని కల్పించుకోవాలి. వెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. వెచ్చటి వాతావరణాన్ని మనం, అంటే ఉన్న ఉష్ణోగ్రత కంటే కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రతకి ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆహార మార్పులు, చలికాలంలో సాధారణంగా ఆహార అలవాట్లు కొంతవరకు మనం సరిచేసుకోవాల్సి ఉంటుంది. పాడి పశువులకి ఇచ్చే దానలో ఫాస్ఫేట్, సాధారణంగా పచ్చగడ్డి, ఎండుగడ్డి, దాంతోపాటు మినరల్ మిక్చర్ కూడా ఇస్తూ ఉంటాం కదా. సో మినరల్ మిక్చర్లో ఫాస్ఫేట్ సమృద్ధిగా ఉండేలాగా, సాధారణంగా ఫాస్ఫేట్ అనేది మనకి గోధుమ తవుడు కలిపి తయారు చేసుకునే దానలో ఉపయోగించడం ద్వారా మనకి ఫాస్ఫేట్ సమృద్ధిగా లభిస్తుంది. అలాగే యాంటీబయాటిక్ పౌడర్ వంటి వ్యాధి నిరోధక మందులను దానలో కలిపి ఇవ్వాలి. ఎందుకంటే చలికాలంలో కొంతవరకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి కావలసిన యాంటీబయాటిక్స్ ఏమైనా ఉంటే మనం చూసుకోవాలి. అలాగే పరిశుభ్రత, పశువుల కొట్టాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దానా పాత్రలు కూడా మనం ఎప్పటికప్పుడు పాత్రలను కూడా శుభ్రంగా, ఇరుకైన మేడలో ఎలాంటి కీళ్లు లేకుండా స్టీలు లేదా అల్యూమినియంతో తయారు చేసిన వాటికి మంచిది. సో ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా పశువులకి ఆరోగ్యంగా ఉంచుకోవడమే కాకుండా వేసవిలో మరియు శీతాకాలంలో కూడా పాల ఉత్పత్తిని, పాల నాణ్యతను పెంచుకునే శక్తి ఉంటుంది. సో వాతావరణ పరిస్థితులు ప్రత్యేకించి వేసవి మరియు వర్షాకాలంలో పాల కర్పూరంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి రైతులు తరచుగా ఈ రెండు కాలాల్లో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవడం వలన పాల నాణ్యతను పెంచుకోవచ్చు. సాధారణంగా వర్షాకాలంలో చల్లగా ఉండటం వల్ల పశువుల వేడి ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతాయి కాబట్టి పాల కొవ్వు శాతం వర్షాకాలంలో సాధారణంగా మంచి మేత అందుబాటులో ఉండటం వల్ల మరియు వేడి ఒత్తిడి లేకపోవడం వల్ల పాల కొవ్వు శాతం పెరుగుతుంది. సాధారణంగా ఎండాకాలంలో పాల కొవ్వు శాతం తగ్గి మనకి ఎస్ఎన్ఎఫ్ కంటెంట్ అనేది పెరుగుతుంది. వర్షాకాలంలో కొవ్వు శాతం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి పాల ప్రోటీన్ శాతము, పాల కొవ్వు వాతావరణంకు అనుగుణంగా మారుతూ ఉంటాయి కాబట్టి వాటికి కావాల్సిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఘన పదార్థాలు, అంటే కొవ్వు లేని పదార్థాలు, వాటిని ఘన పదార్థాలు అంటాము. పాల ఉత్పత్తి పరిమాణం వేడి ఒత్తిడిని లేకపోవడం వల్ల పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. సో రొట్టె, పశుగ్రాసం, కలుషితం లేని ఈ పశుగ్రాసం కూడా చాలా ముఖ్యమైనది. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల పశుగ్రాసం త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీనివల్ల

0: పశువుల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. సో తేమతో కూడిన వాతావరణం పశువులలో రొమ్ము వాపు, మొదటిగా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మాస్టైటిస్, దట్ ఈస్ అది రొమ్ము వాపు అంటాము, వ్యాధులకు దారి తీస్తుంది. కాబట్టి ఇది పాల నాణ్యత పైన ఎంతో ప్రభావం చూపగలుగుతుంది. సో వేసవిలో మరియు వర్షాకాలంలో పాల కూర్పును మెరుగుపరచడానికి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో అలాగే పశువుల గర్భం నిల్వ ఉండడానికి కారణాలు, కొంతవరకు మనకి గర్భాశయ ఇన్ఫెక్షన్ కూడా ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి దీనిలో మనకి హార్మోన్ లోపాలు ఏమైనా ఉంటే, పునరుత్తరమైన అనవసరమైన హార్మోన్లు సమానంగా ఉండడానికి, పోషకాహార లోపాలు లేకుండా ఉండడానికి, సరైన మినరల్ మిక్చర్ తర్వాత ఖనిజాలు విటమిన్లు లోపిస్తే కూడా మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే కృత్రిమ గర్భధారణకు సరైన సమయం కూడా మనం చూసుకోవాలి. పశువులు ఏదో లక్షణాలు సరిగా గుర్తించకపోవడం లేదా సరైన సమయంలో కృత్రిమ గర్భధారణం చేయకపోవడం, ఉపయోగించిన వీర్యం నాణ్యత తక్కువ ఉండడం వల్ల కూడా మనకి సాధారణంగా పశువుల నుండి మనకి గర్భధారణ ప్రాబ్లమ్స్ తలెత్తుతుంటాయి. సో ఎదకు వచ్చినప్పుడు పశువులను ఎలా గుర్తించాలి అని కొంతమందికి, చాలా మందికి అపోహ ఉంటుంది. కాబట్టి ఒక సాధారణంగా మనకి ఒకదానిపైన ఒకటి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాటిని యోటి నుండి జిగురు స్రావాలు వెలవడటం లేదంటే గట్టిగా అరవడం లేదా బెలవ్ చేయడము, అశాంతి, కంగారుగా ఉండటము, తరచుగా మూత్ర విసర్జన చేయడము, యోని వాపు, ఎర్రబడటము, ఆహారం తీసుకోవడం తగ్గించుకోవడము, ఇవన్నీ పాలు దిగుబడి తగ్గడము, ఇవన్నిటికీ కూడా సూచనలన్నమాట. కాబట్టి వీటిని కొంతవరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వాటి యథా లక్షణాలు కూడా మనం సాధారణంగా గుర్తించుకోవచ్చు. సో కృత్రిమ గర్భణకు సరైన సమయం ఏంటి అంటే, సాధారణంగా ఉదయం ఎదకు వచ్చిన పశువులకు అదే రోజు సాయంత్రం ఎదకు వచ్చిన పశువులకు మరుసటి రోజు ఉదయం కృత్రిమ గర్భణ చేయాల్సి ఉంటుంది. పశువులకు సాధారణంగా 24 నుండి 36 గంటల లోపు ఈ ఎదలో ఉంటే, ఎద లక్షణాలు కనిపించిన 12 నుంచి 18 గంటల తర్వాత కనీసం 2 సార్లు 12 గంటల వ్యవధిలో గర్భధారణ చేయాలి. తర్వాత గర్భం దాల్చిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈత తర్వాత ఆవు లేదా గేదె దాదాపు 1 సంవత్సరం ఈత వ్యవధిని వివరించడానికి 80 నుంచి 100 రోజుల గర్భం దాల్చాలి. ఇది పశువులు ఈనేటప్పుడు ఉన్న శరీర స్థితి, వయస్సు, ఈనేటప్పుడు ఏమైనా సమస్యలు వచ్చాయా మరియు పాలిచ్చే సమయంలో పోషకాహారం తగినంత ఉందా లేదా అన్న అంశాలపైన కూడా ముడిపడి ఉంటుంది. సో కృత్రిమ గర్భధారణకు చేసిన ఆవు లేదా గేదెలో 2 నెలల తర్వాత ఎద లక్షణాలు కనిపించకపోతే చూడు నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం వివిధ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటి ప్రయోజనాలు, వాటి నష్టాలను కూడా దగ్గరలో ఉన్న పశు వైద్యులతో చర్చించుకొని మనం వాటికి గర్భ నిర్ధారణకు రెక్టాల్ పాల్పేషన్ అనే ఒక పద్ధతి ఉపయోగించుకోవచ్చు.
1: పాడి పశువుల ఉత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణలత గారు అందించిన వివరాలు విన్నారు. పొలం పల్ల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, 5 కోట్ల మంది ప్రజలు భాగస్వాములై ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగితేనే

0: ఇంటింటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వడం, ఎస్టిపి ప్లాంట్లు పెట్టడం, పరిశుభ్రమైన వాతావరణం క్రియేట్ చేయడం, చెత్తంతా కూడా రీసైకిలింగ్ గాని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కి పంపించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇంకొక పక్క గ్రామాల్లో పల్లె పండుగ 3.0 ఉదయగిరిలో ఇనాగ్రేట్ చేశాం. ఇవన్నీ కలిపి 5 ఏళ్లలో 130,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెడుతున్నాం.
1: రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార పథకం అమలుకై హైదరాబాద్లో ముఖ్యమంత్రి సమక్షంలో 3 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 30వ తేదీలోగా కేంద్రీకృత వంటశాలల ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. వంటశాలల్లో ఆహారం తయారీ విధానం, పరిశుభ్రత, నాణ్యత వంటి అంశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా ప్రగతి తదితర అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని చెప్పారు. విద్యార్థులకు అందించే ఆహారంలోని క్యాలరీలను లెక్కించేందుకు సాంకేతిక ఆధారిత అనువర్తనాలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టరేట్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఉద్యాన రంగ అభివృద్దికి ఊతమిస్తుందన్నారు. ఉద్యాన పంటలకు మార్కెటింగ్, ఉత్పత్తుల విలువ పెంపుకు, మౌలిక వస్తువుల కల్పనకు అవకాశం లభిస్తుందని చెప్పారు. హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రకాశం జిల్లాకు సుమారు 601 కోట్ల రూపాయల మేర నిధులు లభిస్తాయని మంత్రి పేర్కొంటూ
2: 601 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ లో దగ్గరున్నాయి. రైతులు ఫలసాయాలు ట్రాన్స్ఫర్ చేసినటువంటి రోడ్లు కావచ్చు, అదేవిధంగా చెక్ డ్యామ్స్ నిర్మాణం కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కావచ్చు, వీరికి అవసరమైనటువంటి హార్టికల్చర్ ఉపయోక్తాలకు కూడా మనం ఈ ప్రాజెక్ట్ లో చేసుకోబోతున్నాం. ప్రకాశం జిల్లాకి ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా మెరుగైనటువంటి ఫలితాలు రావడం, రైతులకి వ్యవసాయం లాభసాటిగా రావాలని లక్ష్యంతో ముందు పోవడం.
1: బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చదువుకోవాల్సిన వయసులో చిన్నారులు కూలీ పనులు చేస్తూ తమ బంగారు భవిష్యత్తును కోల్పోవటం అత్యంత బాధాకరమని అన్నారు. బాలలను పనుల్లో పెట్టుకునే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి బాలల హక్కుల పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న బుర్రిపాలెంలో పర్యటించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా 3D సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: విజయవాడలో ఈరోజు నిర్వహిస్తున్న పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు కార్పొరేట్ సీఈఓలు, పెట్టుబడిదారులు, ఐఐటీల డైరెక్టర్లు, ఐటీ రంగానికి చెందిన నిపుణులు, 800 మంది పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ ఉదయం సదస్సును ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారు. సదస్సులో వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతాయి. వీటితో పాటు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. ముగింపు సమావేశంలో ఈ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రాష్ట రాజధాని అమరావతి అత్యంత సురక్షితమైనదని, నిర్మాణ పనులు పూర్తయితే బొట్టు నీరు కూడా నిల్వ ఉండదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు నిన్న శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్త అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో వరదముప్పు లేకుండా ఉండేందుకు గత 200 ఏళ్ల వర్షపాత గణాంకాలు వాతావరణం

0: వాతావరణ సరళులను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని తెలిపారు. నెదర్లాండ్స్ దేశ నిపుణులతో చర్చించి వారి మార్గదర్శకత్వంలో పటిష్టమైన వరద నియంత్రణ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగర వీధుల్లో రేయింబవళ్లు శ్రమిస్తూ నిత్యావసరాలు, ఆహారాన్ని చేరవేస్తున్న గిగ్ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్ కొండాపూర్లో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అప్జీ హౌస్ విశ్రాంతి కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల చట్టాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. కార్మికులు విరామ సమయంలో సేద తీరడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. సుదీర్ఘకాలంగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 70 మంది వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు తెలిపారు. ఏడాదికి పైగా విధులకు హాజరుకాని వీరికి ప్రభుత్వ సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం సంజాయిషీ నోటీసులు జారీ చేసి అనంతరం తుది చర్యగా విధుల నుంచి తొలగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలగించిన వారంతా సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలో ఉన్నారని పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో తిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాలకార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హ్యః భారతీయ విమానచాలకేన కెప్టెన్ స్మిత్ మఛార్ ఇత్యనేన సహ దూరభాషమాధ్యమేన సంవాదం కృతవాన్. సహ చాలకేన కృతస్య ఆక్రమణస్య ప్రతిరోధం కురవతా తేన ఫ్లై దుబై విమానే దుబైతః తల్ అవీవ నగరం ప్రతి గచ్చతాం 80-100 యాత్రిణాం ప్రాణాః రక్షితాః. కెప్టెన్ మఛార్ ఇత్యనేన ప్రధానమంత్రిణే స్వస్య అనుభవస్య విస్తృత వివరణం ప్రదత్తం. సమమేవ ఘటనాక్రమే తస్మై సాహస కుతః ప్రాప్తమితి కథితం. ప్రధానమంత్రి తస్య సాహసం ప్రశంసితవాన్, తస్య శీఘ్ర స్వాస్థ్యలాభాయ శుభకామనాః చ అయచ్చత్. శ్రీమోదీ అవదత్ యత్ సంపూర్ణ రాష్ట్రం తస్య స్వాస్థ్యలాభాయ ప్రార్థనాం కరోతి. ప్రధానమంత్రి అవోచత్ యత్ కెప్టెన్ స్మితః సాహసేన యథా సమయం ఉచిత నిర్ణయేన క్షమతయా ధైర్యేణ చ జనానాం ప్రాణాన్ అరక్షత్. ప్రధానమంత్రి స్మితస్య సాహసస్య ప్రశంసాం కురవన్ అవదత్ యత్ దేశః గర్వేణ వక్తుం శక్నోతి యత్ భారతీయాః ప్రాణాన్ రక్షితుం స్వజీవనం సంకటే స్థాపయితుం సజ్జాః భవంతి. వార్తాలాపస్య సమయే భావుకః స్మితః అవదత్ యత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తస్య సర్వాధికః ఆదర్శః అస్తి. అథ ప్రధాన

0: मंत्रिणः दूरभाष संवादं प्रति गौरवानुभूतिः प्रकटिता।
1: आपकी हिम्मत ने, आपके धैर्य ने और आपकी सूझबूझ ने यानी फ्रिक्शन ऑफ सेकंड में इतने निर्णय कर लिए आपने और इतने लोगों की जान बचाई और आज पूरा देश गर्व से कह सकता है कि हम हिंदुस्तानी जान लेने वाले लोग नहीं है, जान बचाने वाले लोग। और आपने अपने शरीर पे इतना बड़ा घाव हुआ, आप स्वयं जीवन और मृत्यु की लड़ाई लड़ रहे, उस समय भी आपने अपने जीवन की परवाह नहीं की, सभी यात्रियों के जीवन की परवाह की। और सबसे बड़ी बात, 140 करोड़ देशवासियों का आपने मान बढ़ाया और इसलिए मैं हृदय से गर्व अनुभव करता हूं। मित्र, अब मैं आपसे सुनना चाहूंगा।
2: मेरे लिए आपने सबसे बड़े एक्ट्रेस और मेरे को इनसे कॉल करके मेरी ऑफिसाई कर रहे हैं, मुझे बहुत गर्व फील हो रहा है।
0: वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः अमेरिका देशस्य मिल्वोकी नगरे G20 वाणिज्य मंत्रीणां सम्मेलनस्य समापन दिने वैश्विक व्यापार विकृतिभ्यः निवारणार्थं WTO इत्यस्यानुरूपं कार्याचरणाय आह्वानम् अकरोत्। संरचनात्मक अतिरिक्त क्षमतायाः उत्पादनस्य च विषये प्रवदन् श्री गोयलः अवदत् यत् भारतं विश्वस्य द्रुतगत्या वर्धमाना बृहत् अर्थव्यवस्था अस्ति, यत्र देशीय याचनाधारित अर्थव्यवस्था 4.1 अरब जनानां सेवां करोति। सः अवदत् यत् भारतस्य विनिर्माणक्षमतया तस्य देशीय वैश्विक आवश्यकतां पूरयति, तथा च भारतस्य G20 अध्यक्षेन अभिधीयमानेषु क्षेत्रेषु संरचनात्मक अतिरिक्त क्षमता नास्ति। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते।
3: करस्पर्शेन सद्यः वार्ता प्राप्तये एक्स् पटले HAIR न्यूज अलर्ट्स् इत्यनुसरन्तु, आकाशवाणी समाचार इति व्हाट्सएप वाहिन्या च सह संयुज्यन्ताम्।
0: केन्द्रीय पत्तन नौवहन जलमार्ग मंत्री सर्बानन्द सोनोवालः ह्यः भारतीय नौवहन निगमं भारतं स्वावलम्बीकर्तुं नौकायान निर्माणस्य समुद्रीय क्षमतायाः च वैश्विक स्पर्धात्मकतायां च प्रमुखां भूमिकां निर्वोढुम् आह्वयत्। पंजाब राज्य सीमा सुरक्षा बलेन ह्यः तरनतारन क्षेत्रे द्वौ पाकिस्तानी अवैधजनौ मारितम्। BSF इत्यस्यानुसारं ते अवैधरूपेण सीमायां प्रति आगतवन्तः। एशियन गेम्स क्रीडा महाकुंभे ह्यः भारतीय मुष्टामुष्टि क्रीडकैः मल्लस्पर्धिभिः धनुर्धरैः च स्वर्ण पदकानि 6 पदकानि विजितानि इति वार्ताः।
4: आकाशवाणी श्री CH नरहरि अंदించిన సంగారెడ్డి జిల్లా సమాచారాలకు వింటారు।
5: రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో లోదా సామాజిక వర్గం ప్రజల సామాజిక ఆర్థిక విద్యా వృత్తి జీవన పరిస్థితులను తెలుసుకునేందుకు సంగారెడ్డి జిల్లా కడప్పల్ గ్రామ రైతు వేదికలో నిజాంపేటలోని రైతు వేదికలలో BC కమిషన్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి విచారణ నిర్వహించారు। తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి నిరంజన్, కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, డాక్టర్ బాలలక్ష్మి, BC సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారి సతీష్ కుమార్ లోధా సామాజిక వర్గ ప్రజలతో సమావేశమై వారి సమస్యలు స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు। రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి తక్కువ నీటి వినియోగంతో మెరుగైన దిగుబడులు అదనపు ఆదాయం పొందేలా పంటల మార్పిడిని ప్రోత్సహించాలని సంగారెడ్డి జిల్లా ఉద్యాన అధికారి పి సోమేశ్వరరావు సూచించారు। సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పైడిగుమ్మల్ గ్రామంలో వెదురు సాగుపై అవగాహన సదస్సుతో పాటు ఆయిల్ పామ్ సాగుపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు। ప్రభుత్వ ప్రోత్సాహకాలు రాయితీలు పంటల ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు। ఆయిల్ పామ్ విస్తీర్ణ కార్యక్రమంలో భాగంగా రైతులకు 90% రాయితీతో ఆయిల్ పామ్ మొక్కలు అందిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఉద్యాన అధికారి సోమేశ్వరరావు తెలిపారు। మొదటి 4 సంవత్సరాల వరకు అంతర పంటల సాగు పంట నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఎకరానికి 4,200 రూపాయల చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని వివరించారు। సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం సుమారు 4,994 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని తెలిపారు। సంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి నుంచి స్థానిక అవసరాలు, వనరులు, మౌలిక వసతులు, సమగ్ర అభివృద్ది ప్రణాళికను రూపొందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు సూచించారు. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక ద్వారా గ్రామాల సమగ్ర అభివృద్దితో పాటు నీటి భద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి అవకాశాలు, ప్రకృతి విపత్తుల ప్రభావాలను తగ్గించే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలో ఉపాధి హామీ పనుల గుర్తింపు, నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ సూచించారు. సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారం సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య జిల్లా యంత్రాంగానికి సూచించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసుల పరిష్కారంపై కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సిద్దిపేటలో మొబైల్ కోర్టు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణకు సూచించారు. సంగారెడ్డి పట్టణంలోని బసవేశ్వర విగ్రహం నుంచి ఎల్ఐసి కార్యాలయం వరకు హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, సంగారెడ్డి బైపాస్ రోడ్డు అభివృద్ది కోసం తాను 18 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించానని తెలిపారు. ప్రజలకు, వ్యాపారులకు ఎలాంటి నష్టం కలగకుండా రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఎలాంటి కూల్చివేతలు లేకుండా 50 అడుగుల రోడ్డును అభివృద్ది చేయవచ్చని, దీనివల్ల ప్రజల ఇళ్లు, దుకాణాలు, మెట్లు తొలగించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో వానాకాలం సీజన్లో పత్తి కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ సంగీత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ సీజన్లో 3,57,246 ఎకరాల్లో పత్తి సాగు కాగా సుమారు 3,16,520 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందన్నారు. పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్కు 8,667 రూపాయలుగా నిర్ణయించారని చెప్పారు. రాబోయే 2 ఏళ్లలో సంగారెడ్డి జిల్లా మెడికల్ కళాశాలను వైద్య విద్య, వైద్య సేవలు, మౌలిక వసతుల పరంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా అభివృద్ది చేస్తామని తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి మెడికల్ కళాశాల ప్రాంగణంలో 1.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన బాస్కెట్బాల్, క్రికెట్, కబడ్డీ కోర్టులు, ఓపెన్ క్రికెట్ గ్రౌండ్ ను టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్లతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం వైద్య విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. రాష్టంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సుమారు 500 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక సౌకర్యాలు కలిగిన ఆసుపత్రుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
4: శ్రీ సిహెచ్ నరహరి అందించిన సంగారెడ్డి జిల్లా సమాచారాలకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు భారత్ మొత్తం 76 పతకాలతో పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తల వివరంగా, భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 11వ సంత్ ఈశ్వర్ సమ్మాన్ 2026 కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉపరాష్టపతి, దేశంలోని మహనీయ సాధువులు, మేధావులు ప్రజలను నిస్వార్థంగా ఇతరుల సంక్షేమంకై పాటుపడేందుకు ప్రేరేపించారని పేర్కొన్నారు. దేశానికి అసాధారణమైన సేవలు అందించిన అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. ఈ పురస్కారం నిస్వార్థ సేవా స్ఫూర్తికి గుర్తింపు అని, దేశ సంస్కృతి బాధ్యతలకు ఒక వేడుక అని, దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి అని అన్నారు. జన భాగస్వామ్యం ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ఎలా మార్చగలదో స్వచ్ఛ భారత్ మిషన్ నిరూపించిందని ఉపరాష్టపతి అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ

శాస్త్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ, ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేళం గడువును 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటోఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంటు వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈవేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కలిగిస్తున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గించేందుకు G7 దేశాలు 100 మిలియన్ల బ్యారెల్స్ చమురును విడుదల చేసేందుకు అంగీకరించాయి. 4 నెలల వ్యవధిలో బ్యారెళ్ల కొద్దీ చమురును విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి 20 రోజుల్లోనే భారీ మొత్తంలో డీజిల్ను విడుదల చేయాలని యోచిస్తున్నారు. అమెరికాలో డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా దేశాలు తమ నిల్వల నుంచి భారీ పరిమాణంలో డీజిల్ను విడుదల చేసేందుకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఒక విధానం అవసరమని భారత్ పిలుపునిచ్చింది. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయ సమీక్షకు లోబడి యాంటీ డంపింగ్, కౌంటర్ వైలింగ్ సుంకాలతో సహా డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణమైన చర్యల ద్వారా వాణిజ్య వక్రీకరణలను పరిష్కరిస్తామని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన SCI 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో ముఖ్యంగా ఇటీవలి హార్ము జలసంధి సంక్షోభం సమయంలో SCI పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృత్కాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు, యువతలో జాతీయ సమైక్యతను ప్రోత్సహించేందుకు విద్యామంత్రిత్వ శాఖ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద యువ సంఘం 7వ దశను నిర్వహిస్తోంది. ఈ దశలో భాగంగా మొదటి పర్యటనను గత నెల 25వ తేదీన సిక్కిం విశ్వవిద్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్ పర్యటనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ ఆతిథ్యమిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సిక్కిం ప్రతినిధి బృందం గత నెల 29వ తేదీన జోధ్పూర్కు చేరుకుంది. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింత పెంచేందుకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. నిన్న గోవాలోని పొండాలో స్వయం సమృద్ది, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు.

0: జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన కనపరిచి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీ విభాగాలలో మొత్తం 6 స్వర్ణ పతకాలను సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చైనాను 1-0 తేడాతో ఓడించి భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో భారత్కు తొలి స్వర్ణం లభించింది. దీంతో మహిళల హాకీ జట్టు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. అంతకుముందు పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ సుజీత్ కల్కర్ స్వర్ణ పతకం సాధించారు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో ప్రవీణ్ హుడా ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన నీన్ చిన్ చెన్ను 3-2 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. పురుషుల 80 కేజీల విభాగంలో అంకుష్ పంగల్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మినోసోంగ్ను 4-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించారు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో చైనాకు చెందిన బావోజీని 5-0 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. భారత్ 16 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 76 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వారి పట్టుదల, నైపుణ్యం, స్ఫూర్తిదాయకమైన ఆట తీరుతో భారత్కు బంగారు పతకాన్ని తెచ్చారని, ఇది యావత్ దేశానికి గర్వకారణమని రాష్టపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2028 ఒలింపిక్ క్రీడలకు నేరుగా అర్హత సాధించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా చేసిందని రాష్టపతి అన్నారు. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళం, మహిళలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో కొంకణ్, గోవాలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గాంధీ జయంతి సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు జరిగాయి. జీపీడీపీ పోర్టల్, పంచాయత్ నిర్ధారణ పోర్టల్లో 2.42 లక్షలకు పైగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ గ్రామసభల్లో గ్రామ ప్రజలు, ఎన్నికైన ప్రతినిధులు, పంచాయతీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత సంస్కృతి, నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాల్లో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఉదయ తరంగిణి.

0: శ్రోతలకు నమస్కారం. ఉదయతరంగిణికి స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో శ్రీ వేదిల శ్రీరామశర్మ గారి కవితాపట్నం విందాం.
1: మొదటి కవితా శీర్షిక అక్షరకాంతి లక్ష్య భావన బాటై. భావకాలుష్యాల చీకటి తెరలు అడ్డుకుంటున్నాయి. భాషా కిరణాలు రేపటి వెలుగుల అవ్వటల్లేదు. తెలివెన్నెల వెలుగులు తెలుగు సూర్యుళ్ళవ్వాలి కదా. తెలవారనీని తెగులు తెలివి చూపు అవకపుంటే ఎలాగా. ప్రకృతి పచ్చదనాలకి తూర్పు అరుణ అద్దుకోవాలి కదా. పొడమి ఉచ్ఛ్వాసలకి పులకరింపు పరవళ్ళు ఇవ్వాలి కదా. పొద్దు పొడవనీని ప్రలోభాల అంధకారం అంతటా అలుముకుంటూ నిద్రలేని రాత్రుల్లో గుండెగూడు గువ్వలేనట్లే అవి లేవలేనట్లే.

ఉల్లాసానికి చల్లని గాలిస్పర్శలేమీ సోకకుంటే ఉద్యానవన ఉత్తేజాల సౌరభాలకి ఊపిరి అందేదెట్లా? అక్షరమాల అచ్చులు ముత్యాల్లా మెరవకుంటే, లక్ష్యభావన హల్లులు రెక్కలిప్పని ఆశలవ్వకుంటే, వనాల పూలకొమ్మలపై కుహూకుహు ఆ రావాలు పలికేదెలా? స్వచ్ఛకాంతుల స్వేచ్ఛాశాంతులు తలలెత్తకుంటే, పల్లె జీవనాల చైతన్యప్రభలకి చైత్రశోభలు లేనట్లే. హృదయరాగాలు ఉభయసంజ ఆ అంతరంగాలవుతుంటే, ఉదయద్వారాలకి తూర్పురేఖల రంగులు అద్దుకుంటాయి. లోకకాలాల గమనాలకి గమ్యం దారులు చూపులవుతుంటే, ప్రత్యూషం పలకరింపులు పలుకు పరిమళాలుగా పలకరిస్తాయి. ప్రకృతి జీవనాల బ్రతుకు పాఠాల నుడి నేర్వకుంటే, ప్రశాంత జీవన నడవడి ఆ సౌందర్య బాటల చిగురుల ఆ ఒడి కానట్లే. పొడవెక్కని రాత్రుళ్ళు దిగులు సెగల్లో ఆ పొడసూపుతూ ఎంత దిగులు గుండెల్లో కదా. పొద్దు పొడుపు దిక్కు చూపులవక ఎదురుచూపులలో కాలమంతా గడిచిపోతుంటే, కొత్త చిగుళ్ళ ఉషోదయాల ఉత్తేజాలకి ఆ సంతస వసంతాలెక్కడా? స్ఫూర్తి వెలుగుల నింగికళ్ళు కిరణాల చూపుల కోసం నరనరాల రాగానుబంధాల రక్త చైతన్యం కావాలి. సొంత భాష స్వధర్మం అది స్వీయ అనుభవంలో పలుకుతుంటే, తరతరాల అనుభూతి భావాక్షర సుగంధ స్ఫూర్తి ఆ ఔదార్యం మేలుకొల్పు కొత్త ఉషోదయాల్ని మేలుకొల్పుతూనే ఉంటుంది. జాతి జాగృతికి మరో జీవనోదయాన్ని అందిస్తూనే ఉంటుంది. మరో కవిత, విశ్వపుస్తకం విశ్వాసనేస్తం. ఎన్నెన్నో జీవనాల్ని జ్ఞాపకాల ముల్లెల మూటలిప్పుతూ, ఎన్నో నిజాల గుండెగానాల్ని ఘోషల్ని వినాలని ఉంటుంది. కొన్ని నైజాల గుప్పెళ్ళు విప్పి అంతరంగం ఆలంబనవ్వాలనుంది. కొన్ని అనుభవాల అక్షర మైలురాళ్లను పలకరిస్తూ ఎన్నో అనుభూతుల భావనల శలయేళ్లై ప్రవహించాలని ఉంది. కాలంగతుల్ని లోకన్ రీతుల్ని భావాల బాసటలుగా చేస్తూ, కళ్ల లోగిళ్లలోకి సుదూరాల ఆ కాంతి చిత్రాలుగా చెయ్యాలని ఉంది. బిజీ అనుకుంటూ గజిబిజీ గందరగోళాల జీవనమైపోయింది. అంతా కూడా పక్కనే ఉన్న ఎవరి లోకంలో వారే, ఎవరి గోల వారిదే. అంతా సెల్ సమ్మేళనాలు. గమ్మత్తు సుందరలోకాల జీవిత స్పర్శలై పరిమళించాలన్నా మౌనంలోంచి మౌనమునుల ఆత్మకథల్ని ఆలింగనం చేసుకోవాలి కదా. మార్గదర్శనాల జీవనయాత్రా కథల ఆ జాగృతి చైతన్యాలమవ్వాలి. ఆదర్శ జీవన బాటల మనోధైర్యం అవ్వాలనే ఉంటుంది. అందుకనే కొన్ని వాక్యాల ఆసరా తీసుకుని మనం వ్యవస్థలోకి నడవాలి. ముందుకు మునుముందుకు భావకాలుష్యాలను తప్పించుకోకుంటే భావిబాటల భద్రత భరోసాలను కాలేం కదా. అమ్మ ఒడిలాంటి ఆ అక్షరభావనల విశ్వాసపు ఒడిలో అమృత కాలాలమై ఆప్యాయతను ఆస్వాదించాలి కదా. నాన్న నడకలు నేర్పిన ఆ నడవడిలో కాస్తేనా నడవాలి కదా ముందుకి. అమ్మజోల అమ్మమ్మ కథలు తాతయ్య శుద్ధుల ఆ సుధలు పంచుకోవాలి అందరం సమిష్టిగా. మరో గుడి ఆరాధనై సంస్కారం వరవడిల బడిపాఠాల సాధనమవ్వాలనుంది. మనుగడ ఓదార్పుల ఆ నేర్పుల అభయమై మానవాళికి మరో నేస్తం పుస్తకమే ఆ విశ్వాసపు పుస్తకంలోంచి విశ్వమంతగా విస్తరించుకోవాలనుంది. చెప్పేవారే ఎక్కువ ఎప్పుడైనా ఇక్కడ అయిపోయారు. ఎక్కడైనా ఆచరించేవాళ్లు కనిపిస్తే అక్కును చేర్చుకోవాలనుంది. ఆ దక్షత క్రమశిక్షణలు అవ్వాలని ఉంది. అంతా ఆన్లైన్ బంధాలమే. గుప్పెట్లో గ్లోబల్ అనుకుంటూ నాటి పుస్తకం ఎక్కడా? అది అస్తభూషణం కాకుండా ఎక్కడుందో తెలీదు. నేడు అందరూ సెల్పాణిలే. ఆ సెల్ సెల్లో చిక్కుకుంటూ అంతర్యామి కథనాల అంతరంగ మథనాల ఆంతర్యం అవగాహన ఎప్పుడవుతుంది? ముంచని ఆ మంచిదారులు ఎక్కడున్నాయో వెతుక్కోడానికి ఎక్కడ, ఏ మాధ్యమంలోంచి ఏ మధ్యలోంచి వెళ్లాలో? ఆత్మవిశ్వాసం ఆ విశ్వం చూడాలని ఉంది. జీవనానుబంధాల మనోసుగంధాల పరిమళించాలని ఉంది. అందుకే విజ్ఞానం విచక్షల ఆ వివేకవాణి

ఇలా పొత్తాలని అత్తుకోవాలని ఉంది, పూల గుత్తిలా మనం చేపట్టాలని ఉంది. అందుకే ధరిత్రి పరిమళాల ఆ మనోపుస్తకాలను చదువుదాం, మనం విశ్వమంతగా విస్తరించుకుందాం. మరొక కవిత, వర్తమానం వార్తామేఘమై ఎక్కడెక్కడో సంఘటనాకాశాలని అందుకుని ఎన్నో ఊళ్ళ మేఘాలను కలుపుకుని ఇక్కడ మన ఊరిలో వార్తా వర్షమై కురిసే వరుణులు ఆ వార్తా విలేకరులే. పల్లెటూరి పరితాపాలకు పట్టం కట్టి పలువురికి వినిపించే దేశ ఆత్మ అవుతూ ప్రజా జీవనాడి కొలిచే వైద్యులవుతారు, సామాజిక చికిత్సకులుగా నిలుస్తారు. సరిహద్దుల్లో శత్రు చొరబాటుల్ని ఆపే సైనిక రక్షణకు అక్షర వందనాలు చేస్తూ పెన్ గన్తో సహకరించే వీరులు. ప్రతి పొద్దు నేతల పొరపాట్లని స్లోగన్స్ వార్తలై హెచ్చరించే ధీరులు. వానైనా ఎండైనా మనిషి వెదలకు వార్తా కథనాల గొడుగు పట్టే మౌని. వార్తా మార్తాండులై నిలిచే ఆ విలేకరులు భూగోళ క్రతువుకు సాక్షీభూత ప్రకృతులే. బ్రతుకుబాట ఎక్కడ జామైనా జీవితం బ్రెడ్పై జర్నలిజం జామ్ పూస్తుంటారు. జీవనగమనం గుండె బేజారులు అవుతుంటే, గుడిసె గుండెలు స్వార్థకీలల్లో ఘోషిస్తుంటే అట్టహాస పథకాలు ఆహాకారాలై పేపరు పాట పాడిస్తుంటారు. కాలంసు తోరణాలు కట్టి ప్రయాణ పదనిసల్లో పక్షి పలకరింపులై మజిలి ఆగకుండా మనిషిని నడిపిస్తుంటారు. కాలం నుదుట కలం తిలకం దిద్దుతూ లోకం వాక్యానికి వార్తా వ్యాఖ్యాన మార్తాండులు ఆ అక్షరయోధులే. అందుకే తలుపుల పుట్టల్ని కదిపి తగువుల పాముల్ని బయటకు పెడుతుంటారు కానీ, రకరకాల ఎజెండాలకు జెండాలవుతుంటారు కానీ, నిజాలకు గొడిగెత్తేటువంటి ఆ సూర్యుళ్ళని, నాలుగు దిక్కుల నడిరాత్రి సూర్యుళ్ళనికి హృదయపూర్వకంగా శుభాంజలి అర్పిస్తాం. మరొక చిన్ని సప్తపదులు, సంసారం సాగరం లోతు తెలిస్తే అది జీవనయోగ సంస్కారం. మరొక సప్తపది, సాధనం ఆరాధనం సకాలం శ్రద్ధలో నిబద్ధ జీవనమే. ధ్యానం జ్ఞానం జనంతోడై సరిజీవన గానం. జనత నడత వ్యవస్థకి వెలుగై మరి లోటవ్వని భవిత. వ్యధలు కథలు జీవనగతుల్లో బతుకుబాటకి సుధలు. ఆడి పాడి బతుకు కళల రీతి బాగు ఆ సాగుబడి. నుడి బడి జీవనంలో రాగయోగాల బాగు నడవడి. బంధం సుగంధం సమాజ భావన జీవనంకి సవ్య అనుబంధం. అందుకే సాధనం ఆరాధనం సకాలం శ్రద్ధలో ఆ కవి నిబద్ధ అదే జీవనం. మరొక కవిత, జయ జయహో తెలుగు భారతి హృదయగాన వెలుగుహారతి. తేనె ఊట తీయదనం తేటిపాట కమ్మదనం తీపిమాట తెలుగు గంధం జాతి బాట వెలుగు అందం. దేశ భాషలందు లెస్సగా రీతిగా ఆ యశస్సుగా మాతృభావన తేజస్సు మాతృబంధాల ఉషస్సు జయ జయహో తెలుగు భారతి హృదయగాన వెలుగుహారతి. విశ్వగురుతర విజ్జల విఖ్యాతి సంస్కారం సర్వగుణకర సయోజ్య నీతిగీత ప్రబోధము. సఖ్య వినయ విభుద రాగ కావ్యకళా పదము లక్ష్య గమన క్రమశిక్షణ సూక్తి శతకాలు జయ జయహో తెలుగు భారతి హృదయగాన వెలుగుహారతి. అమృత రసజరుల అమ్మతనం వాత్సల్యం సభ్యత వనరుల విలువల ఆ నమ్మకాల భాగ్యం భక్తి శ్రద్ధల యుక్తి పెన్నిధుల గాన మాధుర్యం శక్తి ప్రేమల నిష్టవిధుల పంచతంత్ర స్వరాలు మహర్షి కృషి రామధర్మం లోక ఆదర్శ కుటుంబ బంధం కవిత్రయ భారతం అష్టదిగజాల ఆ గ్రంథ సుగంధాలు జనపదాల జాను తెలుగు సామెతలు ఆటపాటవాలు గణరాగాల చాగయ్య తారాడునాదాలు పద కవితల అన్నమయ్యలు జయ జయహో తెలుగు భారతి హృదయగాన వెలుగుహారతి. ఆరోగ్య ఆనందాల సాధనయోగ తత్వాలు పాడి పంటలు సంప్రదాయత వంటల భాగ్యాలు యోగ్య భోగాల శ్వాసజ్యాసల ధ్యాన సాధనలు సంఘసేవలు మమత మానవతాల ఆ తిరంగాలు మట్టి సృజనల పచ్చదనాల కృషీవల కళకళలై గట్టి సంకల్పాల స్వచ్ఛదనాల మనిషితనం కలిమి కావాలనే ఇప్పుడు ముందు అడుగు వేద్దాం. ఒట్టి మాటలు కాని

0: జాడ అడుగుజాడ చెలిమిగా ముందడుగు వేద్దాం. పట్టుదల సహకార మమకారాలతో తెలుగు వెలుగులై ప్రకృతి కళల పలుకు కళలమవుదాం. అందుకే జయ జయ హో తెలుగు భారతి, హృదయగాన వెలుగు హారతి.
1: ఉదయతంగిన కార్యక్రమంలో శ్రీ వేదుల శ్రీరామశర్మ గారి కవితాపట్నం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయతరేణి కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య జీవనం ఈ శీర్షికన ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగా. యోగా మాస్టర్ గౌతమ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కే సందీప్.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ యోగా మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. గౌతమ్ గారు నమస్కారం.
1: నమస్కారం సార్.
0: సార్, మీరు చాలా కాలంగా యోగా నేర్పిస్తున్నారు, అంతకు ముందు నుంచే మీరు యోగా చేస్తూ ఉండుండొచ్చు.
1: అవును సార్.
0: అయితే ఆరోగ్యవంతమైన ఆనందకరమైన కుటుంబ నిర్మాణంలో యోగా ఎటువంటి పాత్ర పోషిస్తుంది?
1: యాక్చువల్గా చెప్పాలి అంటే ఒకప్పటి కుటుంబం ఇప్పటి కుటుంబం డిఫరెంట్. సో ప్రస్తుత కుటుంబంలో నలుగురు అంటే తక్కువ మంది ఉంటున్నారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి సరే నలుగురు ఐదుగురు. కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీగా ఉంటున్నారు, ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ ఉద్యోగాల్లో బిజీగా ఉంటున్నారు, పిల్లలు వాళ్ళ చదువుల్లో బిజీగా ఉంటున్నారు, పెద్దలు మొబైల్స్లో బిజీగా ఉంటున్నారు. సో బిజీ బిజీ లైఫ్ స్టైల్లో ఈవెన్ పక్కపక్కనే కూర్చున్నా కూడా వాళ్ళు మొబైల్స్తోనే ఎంగేజ్ అయ్యి ఉంటున్నారు. సో అలాంటి సందర్భంలో ఇంతకుముందు అంటే ఒకప్పుడు కలిసి కూర్చునే వాళ్ళం, ఆహారం తినేవాళ్ళం, ఆ టైంలోనైనా కొంచెం టైం దొరికితే మంచి చెడు ఫ్యామిలీతో డిస్కషన్స్ జరిగేవి. ఆ టైంలో ఏమన్నా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా ఎంతో కొంత సొల్యూషన్ భరోసా దొరికేది, హెల్దీ టైం అనేది ఫ్యామిలీ టైం ఉండేది. ప్రస్తుతం మనకు చాలా డిపెండెన్సీ పెరిగింది, కానీ అవన్నీ మనం మార్చలేమేమో కానీ ఒకటి యాడ్ చేసుకుంటే దీంట్లో చాలా సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి ఒక 25 నుంచి 30 నిమిషాలు, ఒక 30 నిమిషాలు కలిసి యోగా చేస్తే వాళ్ళకు కుదిరింది ఒక టీచర్ ఇంటికి పిలిపించో లేదంటే వీళ్ళందరూ కలిసి ఒక ఇన్స్టిట్యూట్కో వెళ్ళి అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళ మధ్య కొంచెం బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది, హెల్దీ కనెక్షన్ అవుతుంది, తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి. ఇప్పుడు నేను ఒక్కనే యోగా చేశాను అనుకోండి, నేను ఒక్కనే ఆరోగ్యంగా ఉంటా ఆనందంగా ఉంటా, ఎట్ ది సేమ్ టైం నా ఫ్యామిలీ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా లేకుండా నా ఆరోగ్యంగా తగ్గుతుంది, ప్లస్ వాళ్ళకేముంది. కానీ అందరూ కలిసి యోగా చేస్తే అందరూ ఆనందంగా ఉల్లాసంగా హ్యాపీగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, ప్లస్ ఆ ప్రభావం సమాజం మీద కూడా ఉంటుంది. ఇప్పుడు మనందరం హ్యాపీగా ఉంటే మన డిస్కషన్స్, కన్వర్జేషన్స్, టాపిక్స్ అన్ని పాజిటివ్గానే ఉంటాయి. సో ఆ విధంగా మన పాజిటివిటీ అనేది కంపల్సరీ మన ఆపోజిట్ ఆపోజిట్ కలీగ్ కావచ్చు, నైబర్ కావచ్చు, వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇది చాలా స్ప్రెడ్డింగ్గా ఉంటుంది.

0: సో ఆరోగ్యంగా అందరూ ఉండడం ముఖ్యం.
1: ఆరోగ్యం ఆనందం స్ప్రెడ్ అవుతుంది.
0: స్ప్రెడ్ అవుతుంది అనంతంగా.
1: అయితే పర్టికులర్గా పిల్లలకు సంబంధించి యోగా నేర్పించే పద్ధతి వేరుగా ఉంటుందా, లేదు పెద్దలకు నేర్పించినట్టే నేర్పిస్తారా? ఈ యోగా వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం ఇలాంటివి పిల్లల నుంచే మనం యోగాని అలవాటు చేస్తే వెన్ దే ఆర్ కిడ్స్ అది ఇంకా ఉపయోగకరంగా ఉంటుందా?
0: ప్రస్తుతమున్న 40 యుగంలో చదువు యొక్క కాన్సెప్ట్ మారిపోయింది. వాళ్ళకి ఎంతసేపు పర్సంటేజ్లు, పరీక్షలు, మార్కులు, కాంపిటీషను పరిగెత్తుతూ ఉన్నారు. పోనీ ఇంట్లో చూస్తేనేమో తల్లిదండ్రులు కొంచెం బిజీగా ఉండడం వల్ల ట్యూషన్స్ కానీ ఆన్లైన్ క్లాసెస్ అయిపోయింది, లేకపోతే ఛాన్స్ దొరికితే ఇండోర్ గేమ్సే ఆ ఫోన్లో కానీ కంప్యూటర్స్లో కానీ అయిపోయింది. కాబట్టి పెద్దవాళ్ళతో పోలిస్తే మన కాన్షియస్ డిజిటలైజేషన్లో ఉంటే వాళ్ళు అన్కాన్షియస్ డిజిటలైజేషన్లో ఉన్నారు. ఇది చాలా పెద్ద విషయం.
1: మైదానంలో పరిగెత్తవలసిన పిల్లవాడు మైండ్లో
0: పరిగెడుతున్నారు. బా చాలా బాగా చెప్పారు. సో పరిగెత్తుతున్నారు ఎక్కడాగన్నో తెలియక. ఇప్పుడు మనం పరిగెత్తినా పెద్దవాళ్ళం పరిగెత్తినా మనకు కొంచెం కాన్షియస్గా తప్పట్లేదు అని అనుకుంటాం, అవసరం ఉన్న ప్లేస్లో కట్ చేసుకుంటాం. పిల్లలు అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ముందు మీరు అన్నటువంటి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత ఇవన్నీ ఎలాగో తగ్గిపోయాయి. ఇప్పుడు పిల్లలకి మీరు స్పెషల్గా యోగా నేర్పిస్తారా అన్నారు కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. అవును, 100% పిల్లలు స్పెషలే, వాళ్ళకి నేర్పించే యోగా స్పెషలే. ఎలా అంటే, పిల్లలకి కొంచెం స్పోర్టివ్గా వాళ్ళను ఆకట్టుకునే విధంగా ఒరిజినల్ యోగాని కొంచెం వాళ్ళకి తగ్గట్టు మారుస్తాం. ఫన్, ఎంగేజింగ్ గేము, స్పోర్ట్ ఆ స్టైల్లో చెప్తాం. చెప్పిన తర్వాత వాళ్ళ శరీరం యొక్క ఎనర్జీ మనకంటే చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు అంత ఈజీగా అలసిపోరు. కాబట్టి వాళ్ళకు ఫన్ వేలోనే అలసిపోయేటట్టు ముందు చేయాలి. లైక్ ఇప్పుడు మామూలుగా మనం 2 సూర్య నమస్కారాలు చేస్తే అలా 10 సూర్య నమస్కారాలతో సమానం. అలా కొంచెం ఎక్కువ అలా చేసిన తర్వాత అప్పుడు మైండ్ పనిచేస్తుంది. మనం చెప్పే విషయం, మీరు ఫస్ట్ ధ్యానం చేయండి, కళ్ళు మూసుకోండి, ప్రాణాయామాలు చేయండి, అది ఇదంటే దే ఫీల్ బోర్, వాళ్ళు 1-2 డేస్ తర్వాత కనబడరు. కానీ ఇదిగో చూడు, ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, నువ్వు ఇంకా బాగా చేస్తున్నావు, కొంచెం ఎంకరేజ్ చేసుకుంటా వాళ్ళకు ఇష్టం వచ్చినటువంటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్లోనే యోగా నేర్పించి, తర్వాత కొద్దిగా అలసిపోయిన తర్వాత రెస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు వినగలిగే మోడ్లోకి మారిపోతారు. వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ప్రాణాయామాలని, అవసరమున్న ధ్యానాన్ని కనుక చేస్తే వాళ్ళ ప్రొడక్టివిటీ అసలు కొన్ని రెట్లు పెరుగుతుంది. వాళ్ళు క్లాస్లో పర్ఫార్మెన్స్ కానీ, బిహేవింగ్ విత్ పేరెంట్స్ అండ్ అదర్ కో స్టూడెంట్స్ కానీ, వాళ్ళ రిజల్ట్ కానీ, వాళ్ళ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్మెంట్ కానీ, వాళ్ళ డిజిటలైజేషన్ ఆటోమేటిక్గా తగ్గడం కానీ, పిల్లలు చాలా ప్యూర్. ఎందుకంటే వాళ్ళు నిజంగానే అడల్ట్రేషన్ చెందడానికి, వాళ్ళు నిజంగానే చాలా సమస్యల్లో కానీ ప్రాబ్లమ్స్లో కానీ చేరుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఎగ్జాంపుల్ 25-30 తీసుకున్నా, ఎవరైతే 20 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా మనం పిల్లలు అనొచ్చు. కేవలం 10 సంవత్సరాలే కాదు, 20 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా, ఎనీ డే ఈజ్ ద బెస్ట్ డే ఫర్ యూ టు స్టార్ట్ యోగా టు అచీవ్.
1: చాలా బాగా చెప్పారు. అయితే నేటి యువతలో పెరుగుతున్న ఒత్తిడి, ఈ ఒత్తిడిని యోగా ద్వారా మనం ఎలా అధిగమించవచ్చు?
0: యాక్చువల్గా ప్రస్తుతం ఉన్న యువత వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు బదులు కాంపిటీషన్ కంపారిజన్లో ఉన్నారు. ఉద్యోగాలను వెతుక్కోవడంలో, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లను క్లియర్ చేయడంలో, లేదంటే ఉన్న ఉద్యోగంలో నిలబడడంలో. ఎందుకంటే అడాప్టబిలిటీ అనేది చాలా ముఖ్యం.
1: ఇవన్నీ అనివార్యమే ఒక రకంగా చెప్పాలి.
0: అనివార్యం. ఈ అనివార్యత వాళ్ళ యొక్క అడాప్టబిలిటీ, స్ట్రెంగ్త్, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్, దాని అచీవ్మెంట్ మీద కాకుండా కాంపిటీషన్ మోడ్లో పడుతున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ దే ఆర్ మెంటల్లీ నాట్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ ద డిజిటలైజేషన్. మన మెదడులో ఉన్న కొన్ని భాగాలు, ముఖ్యంగా AI వాడడం స్టార్ట్ అయినాక, అంటే ఇప్పుడు మాట్లాడబోయే విషయాలు మనకు 2 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఇప్పుడు ప్రస్తుతం నేను ఒక ఆర్టికల్స్ని కొన్ని ఫాలో అవుతున్నాం, యోగా మీద కూడా మేము దానికి సొల్యూషన్ కోసం రీసెర్చ్ చేస్తున్నాం. యువత అన్నారు కాబట్టి ఈ టాపిక్ తెస్తున్నాను. ప్రస్తుతం 2 ఇయర్స్ కింద మెల్లగా ప్రారంభమైంది, ఇప్పుడు మొత్తం వ్యాపించింది ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఆటోమేషన్. ఇదేం జరుగుతుందంటే సమాజంలో 3 రకాల ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. ఒకటి, AIని నేర్చుకోవాలి, నేర్చుకోవాలనే స్ట్రెస్. దాని తర్వాత మనిషి కంటే ఫాస్ట్గా అది పనిచేస్తుంది కాబట్టి దానికి అడాప్టబిలిటీ జరగాలి, మన మైండ్ అనేది, క్రియేటివిటీ అనేది పోతుంది, ప్లస్ అందులో మనం పడిపోతున్నాం ఆ లూప్లో. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనిషి ఎప్పుడైతే తన క్రియేటివిటీని వాడట్లేదో ఏమవుతుంది, ప్రకృతి యొక్క ధర్మం ఏంది, ఏదైతే నువ్వు వాడట్లేదో అది పారలైజ్ అయిపోతుంది. మెదడులో ఒక భాగం ఉంటుంది, అమిగ్డాలా అనే భాగము, ఆ క్రియేటివిటీ అనేది దాన్ని వాడట్లేదు కాబట్టి అది కుచించుకుపోతుంది. ఇది కుచి

0: చించుకుపోయింది అంటే యు ఆర్ రోబో. ప్లస్ ఇప్పుడు రానున్న కాలంలో మీరు ఎలాంటి కొత్త కొత్త రోగాలు వింటారంటే ఆ మనిషి రోబోలానే బిహేవ్ చేస్తాడు. అంటే ఓన్లీ నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే తను పనిచేయగలుగుతాడు.
1: తనకు తాను చేయగలరు.
0: ప్లీజ్ లేవండి, వాటర్ తీసుకొని రండి, లేదంటే వాటర్ తాగు, అతను చేతిలో పట్టుకున్నా కూడా మనం తాగమంటేనే తాగుతాడు. అంటే న్యాచురల్గా మనకు దాహం వేయడము ఇవన్నీ కూడా ఒకరు చెప్తే, ఆ ఇప్పుడు నాకు దాహం వేసింది బాబు, నీకు దాహం వేస్తుంది వాటర్ తాగు, ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఆ ఏఐకి తగ్గట్టు గ్యారంటీ మనం నేర్చుకోవాల్సిందే ప్రస్తుతం సమాజంలో బతకాలి అంటే. దాని తర్వాత అలాంటి జాబులను పొందాలి, పొందిన జాబుని నిలబెట్టుకోవాలి, లేకపోతే జాబ్ రాకపోతే వచ్చే నష్టాలు. ఇలా రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది, ఒక 2 సంవత్సరాల్లో చూస్తాము. ఒకవేళ ప్రస్తుతం ఎవరైతే వింటున్నారో మీరు గనక యోగా గనక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే, ప్రాణాయామాలు మెడిటేషన్ ప్రాపర్ యోగా చేస్తే, మీరు ఎంత ఆటోమేషన్లో ఎంత ఏఐ టెక్నాలజీలో ఎంత పీక్ లెవెల్లో ఉన్నా కూడా మిమ్మల్ని ప్రజెంట్ మూమెంట్లో ఉంచి మీ యొక్క మెదడు యొక్క వర్కింగ్ సిస్టాన్ని, దానికి ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ని, అమిగ్డాలా అని సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ని రిలీజ్ చేసి మిమ్మల్ని ప్రాపర్గా ఉంచడానికి యోగా ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ప్రస్తుతానికైతే వేరే సొల్యూషన్ లేదు యోగా తప్ప.
1: ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన ఇంటెలిజెన్స్ అప్లై చేస్తేనే అది అర్థవంతంగా ఉంటుంది, లేదంటే ఇట్ బికమ్స్ మీనింగ్లెస్. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి ఏఐని ఉపయోగించాలి.
0: 100% మనకు తెలిసిన దాన్ని బ్యూటిఫికేషన్ చేయడంలో, నాలెడ్జ్ స్ట్రెంగ్తెన్ చేసుకోవడంలో ఏ ఉపయోగపడితే పర్వాలేదు, కానీ మన క్రియేటివిటీ కోల్పోయి మొత్తం దాని మీదనే డిపెండ్ అవుదాం అనుకుంటే మాత్రం, చెప్పాను కదా, ఫ్యూచర్లో వీఆర్ బికమింగ్ ఏ రోబో, మంకీ నుంచి మనిషి, మనిషి నుంచి రోబో, ఇది జరగబోతుంది.
1: మీ జీవితంలో ఈ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్స్, స్క్రీన్స్ వీటన్నిటికంటే మీకు కుటుంబం చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ జీవితంలో, మీ జీవన శైలిలో ఎక్కువగా మీ కుటుంబంతో మీరు స్పెండ్ చేయగలిగితేనే మీరు ఆరోగ్యవంతంగా, ఆనందంగా ఉంటారు. అయితే మహిళలకి, వృద్ధులకి ప్రత్యేకంగా యోగా నేర్చుకోవాలి అంటే మీరు వారికి ఇచ్చే సూచనలు ఇటువంటివి?
0: ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది, అది అమ్మ కావచ్చు భార్య కావచ్చు. ఎందుకు అంటే కంపేర్ టు మెన్ వాళ్ళు చాలా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జీవిత సత్యం. వాళ్ళు మాత్రమే పిల్లల్ని కనగలరు, వాళ్ళు మాత్రమే అద్భుతంగా పిల్లల్ని పెంచగలరు. మనం ఎంత సపోర్ట్ చేసినా, యాజ్ అ మేల్ ఎంత సపోర్ట్ చేసినా వాళ్ళు అల్టిమేట్గా ఎట్ ది సేమ్ టైం ఇల్లుని చాలా బాగా చూసుకోగలరు, ప్లస్ ఆఫీస్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వర్క్ లైఫ్ని ఫ్యామిలీ లైఫ్ని మెన్ కంటే చాలా రెట్లు వాళ్ళు అధికంగా కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటే ఫ్యామిలీ, ఫ్యామిలీతో పాటు కంపెనీ, కంపెనీతో పాటు సమాజం అన్నీ బాగుంటాయి. కాబట్టి నా ముఖ్య సూచన ఏంటంటే మహిళ కంపల్సరీ యోగా చేయాలి. వాళ్ళు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లల్ని, హస్బెండ్స్ని మోటివేట్ చేయగలరు, ఒకరు ఇన్స్పైర్ చేయగలరు వాళ్ళ ఆరోగ్యంతో. కాబట్టి మహిళలకు కూడా చాలా ప్రత్యేకంగా యోగా ప్రాక్టీసెస్, యోగా ఉంటుంది, కానీ యోగా ఫర్ ఎవ్రీవన్ యాక్చువల్గా. అదే వృద్ధులకు తీసుకుంటే వృద్ధులకు ఏమైపోతుందంటే ఒక టైం తర్వాత వాళ్ళ యొక్క డీజెనరేషన్, హెల్త్ ఇష్యూస్, హెల్త్ ఛాలెంజెస్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి వాళ్ళకు తగినట్టు కొంచెం మాడిఫికేషన్స్తో వాళ్ళు యోగా స్టార్ట్ చేస్తే వాళ్ళ లైఫ్లో అయిపోయిన విషయాల మీద చింతన ఎక్కువ ఉంటుంది, కాబట్టి వాళ్ళు కూడా అలాంటి చింతన తగ్గి హెల్తీగా ఉంటారు. వృద్ధాప్యాన్ని మనం నివారించలేము, కానీ యోగాతో ఆనందకరమైన వృద్ధత్వంలో హ్యాపీగా వృద్ధులు జీవించవచ్చు. వాళ్ళ యొక్క హెల్త్ సీక్రెట్ గ్యారంటీ, ఒకవేళ యోగా యాడ్ అయితే నా హెల్త్ సీక్రెట్ వాళ్ళు యోగా అని గర్వంగా చెప్పుకోవచ్చు.
1: ఈ ఓల్డ్ ఏజ్ని యోగా ఫాలో అవుతూ హెల్దీగా, హ్యాపీగా గడపచ్చు.
0: హ్యాపీగా గడపచ్చు.
1: అసలు ఆ కుటుంబ సభ్యులంతా కలిసి ఏదైనా ఒక కామన్ యాక్టివిటీ చేస్తున్నారంటేనే ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. వినడానికి చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అటువంటి మోటివేషన్ మీరు మీ యోగా క్లాసెస్లో మీ స్టూడెంట్స్కి ఇస్తున్నారా?
0: కంపల్సరీ. యాక్చువల్గా మేము ఏం చెప్తామంటే డే వన్ నుంచి కూడా మన స్కూల్ లేదంటే మన గురుకులమే, ప్రతి గృహం ఒక గురుకులం. మనం ఇంటి నుంచి స్టార్ట్ అవుతాం, తర్వాతనే మనం స్కూల్కి వెళ్తాం కదా నేర్చుకోవడంలో. సో ఒకవేళ మీరు యోగా చేస్తే మీరు హౌ యు ఆర్ డీలింగ్ విత్ సొసైటీ అండ్ యువర్ సెల్ఫ్ అనేది మీకు అర్థమవుతుంది. అయితే వై డోంట్ యూ గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫ్యామిలీ అని మేము చెప్తూనే ఉంటాం. ఎందుకు అంటే ఇది మాకెవరో కొత్త స్టూడెంట్స్ రావాలని కాదు, నువ్వే ఆనందంగా యోగా చేసి ఆనందంగా ఇలా ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏదో ఒకటి ఫేస్ చేయాల్సి వస్తుంది, ఫ్యామిలీ యొక్క అప్స్ అండ్ డౌన్స్ ఆర్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. సో వీలైతే అందరు కనుక యోగా చేశారనుకోండి, బేసిక్గా ఒక 90% ప్రాబ్లమ్స్ పోతాయి. లైఫ్ అన్నాక మనం లాస్ట్ డే వరకు ఏదో ఒక ఛాలెంజెస్, టార్గెట్స్ ఉంటాయి, అప్పుడే మనం రాటుదేలుతాం. సో ఆ 10% తో మనం వర్క్ చేసుకుంటే సరిపోతుంది. సో

0: మీ అందరూ హెల్దీగా ఉంటారు కాబట్టి మీకు అంత ఈజీగా డిసప్పాయింట్మెంట్స్, బాధలు పడడాలు ఇవి ఏమి ఉండవు. ప్లస్ క్రియేటివ్ ఫ్యామిలీగా ఉంటుంది, వాళ్ళే ఇతరులకి ఇన్స్పిరేషన్గా ఉంటారు. సో డే వన్ నుంచి మేము గ్యారంటీ చెప్తాం, అంటే డే వన్ మీన్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్, కొంచెం ఎక్స్పీరియన్స్, యోగా బాగుంది సార్ అని ఫీడ్బ్యాక్స్ ఇస్తారు కదా, ఫీడ్బ్యాక్స్ ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి ఇదే చెప్తూ ఉంటాం అనమాట. మెల్లిమెల్లిగా ఫ్యామిలీలకు ఫ్యామిలీలు స్టార్ట్ చేస్తూ ఉంటాయి.
1: చాలా మంచిది సార్. ఆరోగ్యకరమైన ఆనందకరమైన కుటుంబ నిర్మాణంలో యోగా పాత్ర గురించి మాకు, మా శ్రోతలకు అందరికీ అర్థమయ్యే విధంగా విపులంగా మీ సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌతమ్ గారు నమస్కారం.
0: నమస్కారం సార్, థ్యాంక్ యూ.

0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగా, యోగా మాస్టర్ గౌతమ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ. ఈ చిత్రం కోసం రమ్య బెహరా పడిన వేదవ్యాస గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాం.

ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర వైభవం ఈ చిత్రం కోసం ఘంటసాల బృందం పాడిన ఆత్రేయ గీతానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించిన పాట విందాం.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఇప్పుడు అన్నమయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన అన్నమాచార్య కీర్తన విందాం. సంగీతం ఎంఎం కీరవాణి.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బి పీరయ్య బృందంచే నాదస్వరం వింటున్నారు. ఇప్పుడు శంకరాభరణం రాగం ఆదితాళం త్యాగరాజస్వామి రచన మర్యాద కాదురా.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి పీరయ్య బృందంచే నాదస్వరం విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుని తెలంగాణ బీజేపీ కీలక నేతలతో సమావేశమవుతారు. అనంతరం రేపు తూప్రాన్పేట్, కరీంనగర్లలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈరోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఆశావాహులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టికెట్ ఆశిస్తున్న గౌరీ సతీష్, సత్తు మల్లేష్, అనిల్, చెనగాని దయాకర్, బోరెడ్డి అయోధ్యరెడ్డి హాజరుకానున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలను అదుపు చేసేందుకు G7 దేశాలు వచ్చే 4 నెలల్లో 100 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయడానికి అంగీకరించాయి. ఇందులో భాగంగా మొదటి 20 రోజుల్లోనే భారీ పరిమాణంలో డీజిల్ను మార్కెట్లోకి విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించాయి. ఢిల్లీలో జరిగిన 11వ సంత్ ఈశ్వర్ సమ్మాన్ 2026 కార్యక్రమంలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ నిస్వార్థ సేవే భారతీయ సంస్కృతికి మూలమని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సుకు విశేష సేవలందించిన గ్రహీతలను అభినందిస్తూ ఈ పురస్కారం భారతీయ సాంస్కృతిక బాధ్యతకు దక్కిన గౌరవమని కొనియాడారు. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ రోబోటిక్ సర్జరీ సదస్సులో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ వైద్య రంగంలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఇవి మున్ముందు పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ వ్యవస్థను పునర్నిర్వచించి రోబోటిక్ కార్డియాలజీ వంటి నూతన విభాగావిర్భావానికి దారితీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. రాయలసీమలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి బహుమతుల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఇందులో ఢిల్లీ మెట్రో, నూతన పార్లమెంట్, శిల్పాలు, ఫోటో ఫ్రేమ్లు వంటి రాజధాని నగరం విభిన్న కోణాలను, కథనాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యాహ్నం 2 గంటలకు చండీగఢ్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య 3వ వన్డే జరగనుంది. ఇప్పటికే మొదటి 2 మ్యాచ్లలో నెగ్గి 2-0 సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ ఈ చివరి వన్డేలోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10 గంటలకు వింటారు.

ఈ ఉదయం 9:10 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాలు ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం

ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇప్పుడు చిత్రలహరి. ఈ చిత్రం నుంచి కైలాష్ కేర్ విష్ణుప్రియ పాడిన చంద్రబోస్ గీతానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాట విందాం.

ఆకాశవాణి నిలయంలో సమయం 9:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాలు ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

వింటున్న పాట జై చిత్ర నుంచి బాబీప్రెట్టి శ్రీనివాస్ బృందం పాడిన పాట, కులశేఖర్ రచన, అనూప్ రూబెన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఇప్పుడు ఆపద్ బాంధవుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన చిరువినల గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు 10 గంటలకు వార్తల ముఖ్య అంశాల అనంతరం వినవచ్చు. ఆకాశవాణి నిలయంలో సమయం 10 గంటలు. వార్తల ముఖ్య అంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం కోసం నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. జున్నా సోలార్, చైన్ ల్యాబ్స్ సంస్థల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కిచెన్ల పనులను నవంబర్ ఆఖరికల్లా పూర్తి చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తారు. హైదరాబాద్లో గిగ్ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం 2026ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా కార్మికులు సెదతీరడానికి, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం చేయడానికి కొండాపూర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అబ్జీ హౌస్ విశ్రాంతి కేంద్రాన్ని మంత్రి జీ వివేక్ ప్రారంభించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అలైబలై ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 22న హైదరాబాద్లో నిర్వహించనున్న అలైబలై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తార్నాక సీఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో జరిగే దిశ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు హాజరవుతారు. గుజరాత్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు అమలుకు మార్గం సుగమమైందని రాష్ట ప్రభుత్వం పేర్కొంది. రాష్ట ప్రభుత్వం గెజిట్లో నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించే తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. స్పేసిక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ద్వారా 4 వ్యోమగాములు కేవలం 8 గంటల్లోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని అమెరికాకు కొత్త రికార్డు అందించారు. బయలుదేరే సమయంలో వాతావరణంపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా వారు సురక్షితంగా ఐఎస్ఎస్కు చేరుకోగలిగారు. యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ అమల్లోకి వచ్చినా వినియోగదారులపై ఎలాంటి రుసుము పడదని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి స్పష్టం చేశారు. అక్టోబర్ 15 నుంచి 2,000 రూపాయలు దాటిన కొన్ని వ్యాపార లావాదేవీలపై 0.4% ఎండీఆర్ వర్తించినప్పటికీ సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ, ఇస్రో మాజీ శాస్త్రవేత్త పవన్ కుమార్ చందన్కు టైమ్ మ్యాగజైన్ టైమ్ 100 నెక్స్ట్ 2026 జాబితాలో చోటు దక్కింది. హైదరాబాద్ కేంద్రంగా సంస్థను స్థాపించి విక్రమ్-1 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన ఆయనను భవిష్యత్తు తీర్చిదిద్దే తదుపరి తర నాయకుడిగా టైమ్ గుర్తించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కొన్ని నవ్వులు కేవలం పెదవులపై కనిపిస్తాయి, మరికొన్ని మనసునే మల్లెపూలా పరిణిమిస్తాయి. అలాంటి ఓ అందమైన నవ్వును ప్రేమతో పోలుస్తూ సాగే మధురమైన గీతం మల్లెనవ్వు బుల్లినవ్వు. వంశీ దర్శకత్వంలో వచ్చిన సరదాగా కాసేపు చిత్రంలోని

ఈ పాటకు చక్రి అందించిన స్వరాలు ఎంతో హాయిగా సాగుతాయి. హరిహరన్ కౌసల్య గళాల్లో ఈ పాట మరింత మధురంగా వినిపిస్తుంది. మరి కాసేపు మనసును ఆ మల్లెల నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్దామా?

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు

0: డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: కొన్ని ప్రేమలు మాటల్లో కన్నా చూపుల్లో ఎక్కువగా పలుకుతాయి. పల్లె వాతావరణం, అడవి పరిమళం, అమాయకమైన మనసులు, వాటి మధ్య చిగురించే సహజమైన ప్రేమను ఎంతో అందంగా మన ముందుంచే పాట ఓబులమ్మ. కొండపొలం చిత్రంలోని ఈ గీతంలో ప్రేమకు ఎలాంటి ఆర్భాటమూ ఉండదు. ఒకరిని ఒకరు తలుచుకుంటూ తెలియకుండానే మనసులో వారి పేరే జపంగా మారిపోయే ఆ మధురమైన అనుభూతి ఇందులో కనిపిస్తుంది. ఎంఎం కీరవాణి స్వరాల్లో, సత్యయామిని, పీబీఎన్ఎస్ రోహిత్ గళాల్లో పల్లెమట్టి పరిమళాన్ని మనసుకు చేరువేసే ఈ మధుర గీతం ఇప్పుడు విందాం. కొండపొలం చిత్ర నుంచి సత్యయామిని, పీబీఎన్ఎస్ రోహిత్ పాడిన పాఠం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కొన్ని జ్ఞాపకాలు కాలంతో మసకబారవు, ముఖ్యంగా మనస్సుకు దగ్గరైన మనిషితో ముడిపడిన జ్ఞాపకాలు. కాలేజీ రోజులు, తరగతి గది, పక్కనే ఉన్నా చెప్పుకోలేని ప్రేమ, విడిపోయాక మరింతగా గుర్తుకొచ్చే ఆ క్షణాలు, ఇవన్నీ మనసును మెల్లగా తాకేలా సాగే పాట తరగతి గది దాటి. కలర్ ఫోటో చిత్రంలోని ఈ గీతం కేవలం ప్రేమను మాత్రమే కాదు, తిరిగిరాని యవ్వనపు రోజులను, మనసులో మిగిలిపోయిన ఓ అందమైన జ్ఞాపకాన్ని కూడా గుర్తుచేస్తుంది. మరి కాసేపు మౌనం ఆ కాలేజీ రోజుల జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోదామా?

కలర్ ఫోటో చిత్రం నుంచి కాలభైరవ పాడిన విశ్వప్రగిడ గీతానికి కాలభైరవ సంగీతం అందించిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కొన్ని ప్రేమలు మన దగ్గరే ఉంటాయి, కానీ వాటి విలువ తెలిసేది కొంచెం ఆలస్యంగా. మనసులో ఎన్నో మాటలు ఉన్నా చెప్పలేని క్షణం, దూరమైన తర్వాత మళ్లీ దగ్గరవ్వాలనే తపన, అలాంటి సున్నితమైన భావాలను ఎంతో హృద్యంగా పలికించే పాట అవుననవా. ఓరిదేవుడా చిత్రంలోని ఈ గీతం ప్రేమను, పశ్చాత్తాపం, మళ్లీ చేరువు కావాలనే ఆశ అన్నీ చాలా మృదువుగా కలిసిపోతాయి. లియోనజమ్ స్వరాల్లో సిద్ధి శ్రీరామ్ మధురమైన గళం. మనసును నెమ్మదిగా తాకే ఈ అందమైన పాటను ఇప్పుడు ఆస్వాదిద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కొన్ని పాటలు వినిపించవు, మనసులో నెమ్మదిగా వెలుగుతాయి. ప్రేమను చంద్రకాంతితో పోల్చుతూ ఒకరి సాన్నిధ్యాన్ని మరొకరి జీవితాన్ని ఎలా వెలిగిస్తుందో ఎంతో సున్నితంగా చెప్పే మధురమైన గీతం సిరివెన్నెల. ఈ పాటలో ప్రేమకు ఆర్భాటం లేదు, ఓ నిశ్శబ్దమైన అనుబంధముంది, మనసును తాకే మాధుర్యముంది. కాసేపు మనసును ఆ వెన్నెల వెలుగుల్లో విహరింపచేద్దాం. విందాం శ్యామ్ సింగరాయ్ చిత్రంలోని అందమైన గీతం సిరివెన్నెల.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ప్రేమంటే ఎప్పుడూ పెద్ద పెద్ద మాటలే కాదు, నాతో పాటు వస్తావా అని మనసుకు నచ్చిన వ్యక్తిని చిన్నగా అడిగే ఒక ప్రశ్నలోనే ఒక జీవితమంతా కలిసి నడవాలనే ఆశ దాగి ఉండొచ్చు. అలాంటి అమాయకమైన ప్రేమను, ఇద్దరూ కలిసి కొత్త ప్రపంచం వైపు పరిగెత్తాలనే కలను ఎంతో అందంగా వినిపించే గీతం ఏయ్ పిల్ల. పల్లెవాసన, యవ్వనపు ఉత్సాహం, ప్రేమలోని చిన్న చిన్న కలలు అన్నీ కలిసిన ఆ మధురమైన పాటను ఇప్పుడు విందాం. లవ్ స్టోరీ చిత్రం నుంచి ఏయ్ పిల్ల.

జీవితంలో కొన్ని క్షణాలు మనం ఊహించకుండానే వస్తాయి, కానీ వచ్చాక మాత్రం మనసంతా కొత్త రంగులతో నింపేస్తాయి. నిన్నటి జ్ఞాపకాలు, ఈరోజు ఆనందాలు, కారణమే తెలియని ఓ చిన్న ఉల్లాసం, వీటన్నిటినీ ఎంతో అందంగా అల్లుకున్న పాట ఎంత చిత్రం! మనలో మనకే కొత్తగా కనిపించే ఆ ఆనందాన్ని, ప్రేమ మన జీవితంలోకి తీసుకొచ్చే మధురమైన మార్పును చాలా సున్నితంగా పలికించే గీతమిది. వివేక్ సాగర్ స్వరాల్లో, అనురాగ్ కుల్కర్ణి కీర్తనా వైద్యనాథ్ గళ్లాల్లో మనసును కాసేపు జ్ఞాపకాల ఊయల్లో ఊపే ఈ అందమైన పాటను విందాం. అంటీ సుందరానికి చిత్ర నుంచి

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అనగా 5/10/2026 సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో మేలు జాతి చేపల ఉత్పత్తి ద్వారా చేపల వినియోగాన్ని పెంపొందించడం, ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలిస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324082 2324085 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ప్రేమలో ఎదురుచూపు ఎంత మధురమో అదే ప్రేమలో విరహం అంతకంటే లోతైంది. మనసంతా ఒకరితో నిండిపోయి వాళ్లు దూరంగా ఉన్న ప్రతి క్షణం వారినే తలుచుకునే ఆ తపన ఎంత హృద్యంగా పలికించిన పాట పిల్లారా. ప్రేమలోని ఆరాటం, ఆవేదన, చెరువ కావాలనే కోరిక అన్నీ ఒకే స్వరంలో కలిసిపోయిన గీతమిది. మరి ఆ ప్రేమ తపనను మనము కాసేపు అనుభవిద్దాం. RX100 చిత్రం నుంచి పిల్లారా ఈ పాట. అనురాగ్ కుల్కర్ణి పాడగా చైతన్య ప్రసాద్ రచనలోని చైతన్య భరద్వాజ్ సంగీతంలోని ఈ పాట.

కొన్ని బంధాలకు పేరు అవసరం ఉండదు, ఆప్యాయత ఉంటే చాలు. మనసే వాటికి అర్థం చెప్తుంది. తండ్రి ప్రేమలా కనిపించే బాధ్యత, కూతురుపై ఉండే మమకారంలా అనిపించే అనుబంధం, ఆ బంధంలోని సున్నితత్వాన్ని ఎంతో హృద్యంగా మన ముందుంచే పాట ఉయ్యాలో ఉయ్యాల. ప్రేమంటే కాపాడటం, ధైర్యం చెప్పడం, అవసరమైనప్పుడు వెన్నంటే నిలబడటం అని గుర్తుచేసే ఈ మధురమైన గీతాన్ని ఇప్పుడు మనం విందాం. భగవంత్ కేసరి చిత్రం నుంచి ఎస్పి చరణ్ పాడిన పాట ఉయ్యాలో ఉయ్యాలా.

ఈ ప్రపంచంలో మనకు ముందుగా పరిచయమయ్యే ప్రేమ అమ్మ ప్రేమ. మన ఆనందంలో నవ్వుతూ, మన బాధలో మనకంటే ఎక్కువగా బాధపడుతూ, మనం ఎంత దూరం వెళ్ళినా మన కోసం ఎదురుచూసే ఒకే ఒక్క హృదయం అమ్మది. అమ్మ ఒళ్ళోని భద్రతను, ఆమె మమకారాన్ని, మనసును తడిపే ఆ అనుబంధాన్ని గుర్తుచేసే ఎంతో హృద్యమైన గీతం. కాసేపు మన బాల్యాన్ని, అమ్మ ఒడిని, ఆ ప్రేమను గుర్తు చేసుకుందాం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం నుంచి మధురమైన అమ్మ పాట విందాం.

0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి సమయం 11 గంటలవుతుంది. వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుని తెలంగాణ బీజేపీ కీలక నేతలతో సమావేశమవుతారు. అనంతరం రేపు తూప్రాన్పేట్, కరీంనగర్లలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తార్నాక సీఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో జరిగే దిశ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు హాజరవుతారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం కోసం నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. జున్నా సోలార్, చైన్ ల్యాబ్స్ సంస్థల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కిచెన్ల పనులను నవంబర్ ఆఖరుకల్లా పూర్తి చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తారు. ప్రధానమంత్రి బహుమతుల 8వ విడత ఈ వేలం గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఇందులో ఢిల్లీ మెట్రో, నూతన పార్లమెంట్, శిల్పాలు, ఫోటో ఫ్రేమ్లు వంటి రాజధాని యొక్క విభిన్న కోణాలను, కథనాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యాహ్నం 2 గంటలకు చండీగఢ్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య 3వ వన్డే జరగనుంది. ఇప్పటికే మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించి 2-0 సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ ఈ చివరి వన్డేలోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 120 పరుగులతో ఆడుతోంది. ఆసియా క్రీడలు రికర్వ్ ఆర్చరీ మహిళల సింగిల్స్లో భారత్ స్వర్ణం సాధించింది. కుంకుమ్ మొహద్ దక్షిణ కొరియాకు చెందిన యజిన్ను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. దీంతో ఇప్పటివరకు 18 స్వర్ణాలు, 26 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 79 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమలో ముందుగా వినండి. గీతాంజలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

తక తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం తుందేస్తాం జగుడు జగుడు గగనం మేమేరా పిడుగులం మరణ మరణ జననం రానీరా మరణ మరణ మరణం మింగేస్తాం భుగల భగల గరణం మా పిలుపే ఢమరుకం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

బొబ్బిలి రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం మాయెస్ట్రో ఇళయరాజా.

ఆదిత్య 369 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం విందాం. సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు వినండి, జెంటిల్మ్యాన్ చిత్రం నుండి సురేష్ పీటర్, జీవి ప్రకాష్ కుమార్ ఆలపించిన రాజశ్రీ గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. ఘరానా బుల్లోడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సింధు ఆలపించిన వెన్నెల కంటి గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి సమయం 12 గంటలవుతుంది. హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే ముకేష్ కుమార్ బల్. गृहमंत्री अमित शाह ने कहा है कि सरकार ने मादक पदार्थों की तस्करी करने वाले सरगना नवप्रीत सिंह को तुर्की से भारत लाने पर ऐतिहासिक उपलब्धि हासिल की है. सोशल मीडिया पोस्ट में श्री शाह ने कहा कि नवप्रीत सिंह नवाब विर्क के नाम से तुर्की की नागरिकता प्राप्त करके अफगानिस्तान से भारत में मादक पदार्थों की तस्करी करता था. श्री शाह ने कहा कि एजेंसियों ने उसकी असली पहचान उजागर करने के लिए हर संभव प्रयास किए और उसे निर्वासित कराया. इस सफलता के लिए सभी एजेंसियों को बधाई देते हुए उन्होंने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी की सरकार दिसंबर 2029 से पहले हर मादक पदार्थों के गिरोह को खत्म करने के लिए प्रतिबद्ध है.

హలో అండ్ వెల్కమ్ టు యువవాణి ఇంగ్లీష్. యూర్ లిసనింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్. దిస్ ఇస్ సన్విత్ మురారి అండ్ ఇట్ ఈస్ లవ్లీ టు హ్యావ్ యువర్ కంపెనీ దిస్ ఆఫ్టర్నూన్. దెర్ ఇస్ సంథింగ్ క్యూరియస్ అబౌట్ ద వే హ్యూమన్ బీయింగ్స్ మూవ్ ఫార్వర్డ్. వీ హ్యావ్ స్పెండ్ సెంచురీస్ ట్రయింగ్ టు గో ఫర్దర్ దెన్ వీ కుడ్ బిఫోర్, అండర్స్టాండింగ్ థింగ్స్ వీ డిడ్ నాట్ అండర్స్టాండ్ అండ్ మేకింగ్

0: ఆకాశవాణి సమయం 12:30 అవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మొహోద్లు చరిత్ర సృష్టించారు. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన

0: చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సు 2026లో ఉపరాష్టపతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ విధానాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సరళంగా ఉండాలని అన్నారు. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సామాజిక స్థితిస్థాపకతలను వేరు చేయలేమని, అభివృద్ది దేశంలోని అన్ని ప్రాంతాలకు సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని ఉపరాష్ట్రపతి అన్నారు.
1: Faster transformation is taking place in the economical growth of India. Once we were the underdeveloped economy, from there we moved on to the developing economy. From there we are moving towards the developed economy. We can call ourselves as a developed economy if it is an inclusive development of everyone. That is where the real development benefit should reach the nook and corner of the country.
0: భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సరిహద్దు పన్నులు నియంత్రణ, ఆర్థిక పాలన వంటి విషయాలలో వ్యాపారాలకు మార్గనిర్దేశం చేయడంతో పాటు దేశీయ సంస్థలను ప్రపంచ పెట్టుబడులకు సిద్దం చేయడంలో వారు ప్రధాన పాత్రను పోషిస్తారని తెలిపారు. చికాగో, మిచిగాన్, ఒహాయో చాప్టర్లకు చెందిన భారత చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ నాయకత్వం సభ్యులతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్య అవకాశాలను విస్తరించడంపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు చికాగోలో ఆర్చర్ డేనియల్స్ మిడ్లాండ్ బోర్డు చైర్మన్ సీఈఓ జువాన్ రికార్డో లూసియానోతో సమావేశమయ్యారు. భారత్లో ఏడీఎం ఉనికిని విస్తరించే మార్గాలు, పెట్టుబడి అవకాశాలపై తాము చర్చించినట్లు గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న భారత ఆహార శుద్ది రంగం, ఆధునిక వ్యవసాయ వాల్యూ చైన్లు వంటివి అభివృద్ది సహకారానికి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. ఆహార శుద్ది రంగంలో సుస్థిర వృద్దికి, దీర్ఘకాలిక సహకారానికి భారత్ అపారమైన అవకాశాలను అందిస్తుందని మంత్రి అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లోని బీహెచ్ఈఎల్ దసరా మైదానంలో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పశు సంరక్షణ రంగంలో విశేషంగా కృషి చేసిన మహిళా పశు పోషకులను అమిత్ షా సత్కరిస్తారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కామధేను యోజన లబ్దిదారులకు ఆమోద పత్రాలను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హాజరవుతారు. పాల ఉత్పత్తి, పాడి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 35,000 మందికి పైగా పశు పోషకులు, పాడి సహకార సంఘాల సభ్యులు హాజరవుతారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఎస్సీఐ 65 ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో, ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభ సమయంలో ఎస్సీఐ పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృతకాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9

జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంట్ వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో బాక్సింగ్, రెజ్లింగ్, గోల్ఫ్, ఆర్చరీ విభాగాల్లో 18 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో కుంకుమ్ మొహోద్ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాకు చెందిన యజిన్ను ఓడించి బంగారు పతకం సాధించారు. వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో ఆసియా క్రీడల పతకం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం పతకం సాధించిన తొలి భారత మహిళా గోల్ఫ్ ఛాంపియన్గా ప్రణవి ఉర్స్ సంచలనం సృష్టించారు. ఫైనల్ రౌండ్లో కేవలం 1 స్ట్రోక్ స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుని ఈ చారిత్రాత్మక ఘనతను సాధించారు. అదితి, అశోక్, దీక్షా దాగర్లతో పాటు భారత జట్టుకు రజత పతకాన్ని అందించడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. కాగా 2002 శివ్ కపూర్ పురుషుల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారు. ఆసియా క్రీడల క్రికెట్లో భాగంగా జపాన్లోని నిషిన్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కడపటి వార్తలు అందే సమయానికి 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులతో ఆడుతోంది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 3 వన్డే మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 ప్రారంభమవుతుంది. తొలి 2 మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహే, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. కొంకణ్, గోవాలో ఈరోజు వేడి తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యాల స్మగ్లర్ నవప్రీత్ సింగ్ను తుర్కీయే భారత్కు అప్పగించడంతో భారత్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నవప్రీత్ సింగ్ నవాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో తుర్కీయే పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు హెరాయిన్ వంటి మెథామ్ ఫెటమిన్లను అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నాడని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఏజెన్సీలు అతని అసలు గుర్తింపును బయటపెట్టేందుకు అతని ఆచూకీని కనుగొని దేశ బహిష్కరణను ఖరారు చేశాయని మంత్రి అన్నారు. హార్ముజ్ జలసంధిలో కువైట్కు చెందిన ట్యాంకర్పై క్షిపణి దాడి జరగడంతో 5 భారతీయ పౌరులను ఒమన్ అధికారులు రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆర్థిక, సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రికర్వ్, ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మొహోద్లు చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 1:10 అవుతుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయసేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తార్నాక సిఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన దిశ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు మెట్రో బస్సులో ప్రయాణించారు. ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు ఈ పాసులు తీసుకొచ్చినట్లు బట్టి విక్రమార్క తెలిపారు. దిల్సుఖ్ నగర్లోని ప్రార్థనా మందిరంపై జరిగిన దాడిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తార్నాకలోని సిఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో దిశ కమిటీ సమావేశం కొనసాగుతుంది. కేంద్ర మంత్రి, దిశ చైర్మన్ జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ భేటీకి జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, కలెక్టర్ ప్రియాంక తదితర అధికారులు హాజరయ్యారు. నగరంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు, నిధుల వినియోగంపై ఇందులో సమగ్రంగా సమీక్షిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా హైదరాబాద్ పరిధిలోని అభివృద్ధి పనులకు మరింత ఊతం లభించనుంది.

0: హైదరాబాద్ లో జరిగిన నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పిల్లల సైబర్ భద్రత అత్యంత ముఖ్యమైన అంశమని, ఆన్లైన్ నేరాల నుంచి పిల్లలను కాపాడేందుకు పాఠశాలలు, పోలీసులు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలు, పిల్లల రక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిస్తుందని, భరోసా కేంద్రాలు, సైబర్ ల్యాబుల ద్వారా చర్యలు చేపడుతుందని తెలిపారు. పిల్లల ఆన్లైన్ భద్రత కోసం సమగ్ర చైల్డ్ ఆన్లైన్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ 1930 1098 హెల్ప్లైన్ నంబర్లను గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితుల్లో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. విమాన ప్రమాద క్షణాల్లో కెప్టెన్ చూపిన అప్రమత్తత, సమయస్ఫూర్తి వల్లనే అసాధ్యమనుకున్న పరిస్థితి నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని కొనియాడారు. ఆయన చూపిన తెగువ దేశానికే గర్వకారణమని పేర్కొన్న గవర్నర్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన ఫ్లై దుబాయ్ ఘటనపై సినీ నటుడు చిరంజీవి స్పందిస్తూ ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్పై ప్రశంసలు కురిపించారు. గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో పోరాడిన ఆయన సాహసం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ఆ విపత్కర సమయంలో కెప్టెన్ హనుమాన్ చాలీసా పఠిస్తూ ధైర్యాన్ని కూడగట్టుకోవడం తనను కదిలించిందని పేర్కొన్న చిరంజీవి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆంజనేయస్వామిని ప్రార్థించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్, బి గీతేతో కలిసి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం క్రీడాకారుల ప్రోత్సాహానికి, గ్రామీణ క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు.
1: యువత ఈ దేశానికి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడం ముందుకు వెళ్ళాలని చెప్పని సీఎం గారు ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీనే ఈ రోజు రాష్ట్రంలో తీసుకుని వచ్చి ఒలింపిక్స్ లో మన తెలంగాణ నుండి కూడా బంగారు పతకాన్ని తీసుకొచ్చే విధంగా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకుని వచ్చి ప్రోత్సహిస్తున్న సందర్భంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
0: సమాజ ఆరోగ్య పరిరక్షణతో పాటు మహిళలు, చిన్నారుల సంక్షేమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్ల సేవలు అభినందనీయమని ఎంపీ డికే అరుణ అన్నారు. నారాయణపేట ధన్వాడలో నిర్వహించిన అంగన్ మిలన్ సేవా కార్యక్రమంలో ఆమె పాల్గొని సిబ్బందిని సన్మానించారు. ప్రధాని మోదీ జన్మదిన సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్లో కేసారం నుంచి అంత్యక్రియలకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడి పలువురు మృతి చెందగా 7 తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు మెట్రోలో, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో సెక్రటేరియట్కు ప్రయాణించారు. ప్రజా రవాణాను సులభతరం చేసేందుకే ఈ కామన్ పాస్ విధానాన్ని తెచ్చామని, భవిష్యత్తులో లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఆటోలు, క్యాబులను కూడా అనుసంధానిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ వ్యవస్థ ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. దిల్సుఖ్ నగర్లోని ప్రార్థనా మందిరంపై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. బాధితులను పరామర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన ఆయన, ఇది ముమ్మాటికి ముందస్తు కుట్రలో భాగమేనని స్పష్టం చేశారు. వరుసగా ప్రార్థనా మందిరాలపై దాడులు జరుగుతున్నా ప్రతిసారి నిందితులకు మతిస్థిమితం లేదని చెప్తూ పోలీసులు కేసులను పక్కదారి పట్టించడం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేళ బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుర్పించారు. సేవ్ డెమోక్రసీ మార్చ్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, తమ కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడానికేనని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ప్రజలు పదే పదే తిరస్కరిస్తున్నా జీర్ణించుకోలేక ఈవీఎంలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక, తెలంగాణల్లో గెలిస్తే ప్రజాతీర్పు అని, ఓడిపోతే ఈవీఎంల లోపమనడం కాంగ్రెస్ ద్వంద్వనీతికి నిదర్శనమని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో ఐఎఫ్ఎఫ్ సీఓ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్త రైతులు, సహకార సంఘాల ప్రతినిధుల ప్రత్యేక

0: సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐఎఫ్ఎఫ్సిఓ చైర్మన్ దిలీప్ సంగాని, రాష్ట్ర వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని, నానో ఎరువులు సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ప్రతినిధులు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పట్టణ పాలన కోసం కోర్ అర్బన్ రీజియన్ చట్టం 2026 అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలతో కూడిన నూతన వ్యవస్థకు గెజెట్ ద్వారా చట్టబద్దత కల్పించింది. ఈ చట్టం ద్వారా ఆస్తి పన్ను విధింపులో క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ అమల్లోకి రానుంది. అక్రమ నిర్మాణాలు, చెరువుల పరిరక్షణ, మౌలిక వసతుల కల్పనలో కీలక మార్పులకు ఇది నాంది పలికింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 9-11 తరగతుల లేటరల్ ఎంట్రీ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు డీఈఓ సచిదానందచారి ప్రిన్సిపల్ కృష్ణ తెలిపారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత వెబ్సైట్ల ద్వారా ఉచితంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష 10 జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాల్లో చేపట్టిన వీబీ జీరాంజీ పనుల్లో వేగంగా పెంచాలని మంచిర్యాల డివిజనల్ పంచాయతీ అధికారి ధర్మరాణి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. హాజీపూర్ మండలం దొనమండలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన జలసిరిపు పనులను సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామం పరిశుభ్రంగా ఉంచేందుకు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, సేకరణ నిబంధనల మేరకు చేయాలన్నారు. ప్రజలు సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని సూర్యాపేట జిల్లా విద్యుత్ ఎస్ఈ యాదగిరి కోరారు. సూర్యాపేటలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో పీఎం సూర్యగారు ముక్తి బిజిలీ యోజన పథకంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటి, జల విద్యుత్ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ స్టేషన్కు బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు అన్ని రకాలుగా అండగా ఉంటామని జిల్లా ఎస్పీ నీతికా పంత్ తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగులకు ఇస్తున్న ఉచిత శిక్షణకు సంబంధించి విద్యార్థులకు డీఎస్పీ అశోక్, సీఐలు సతీష్, రవి, రవీందర్తో కలిసి పుస్తకాలను అందజేశారు.
1: రెసిడెన్షియల్ కూడా ఉంది, మీ అరేంజ్మెంట్స్ కోసం, మీ సెక్యూరిటీ కోసం, మీ మూవ్మెంట్ కోసం, నైట్ లో సెక్యూరిటీ ఎవరు ఉన్నారు, నైట్ గార్డ్ కూడా మనము పెడుతున్నాము, మీ మూవ్మెంట్ అప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ హాస్టల్ వరకు, హాస్టల్ నుంచి ఇక్కడ వరకు మనము ఫోర్స్ డిప్లాయ్ చేసాము, బికాస్ మాత్రమే మీ సెక్యూరిటీ కోసం ఇది మనము 100% మనము ఇస్తున్నాము.
0: ముఖ్యాంశాలు మరోసారి. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తార్నాక సిఎస్ఐఆర్ ఐఐసిటీ ఆడిటోరియంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన దిశ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు మెట్రో బస్సులో ప్రయాణించారు. ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు ఈ పాసులు తీసుకొచ్చినట్లు బట్టి విక్రమార్క తెలిపారు. దిల్సుఖ్ నగర్లోని ప్రార్థనా మందిరంపై జరిగిన దాడిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో సిరి శ్రీమతి సింగం మారుతి గారి కథానిక వింటారు.
1: మధురిమా శ్రీధర్లది అన్యోన్యమైన దాంపత్యం. వీరికి ఇద్దరు పిల్లలు, రిషి రవి. పిల్లలు చక్కగా చదువుకున్నారు. ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళటానికి సిద్ధ

0: పడ్డారు. మధురిమకు పిల్లలు అమెరికా వెళ్ళి సెటిల్ అవటం అస్సలు ఇష్టం లేదు. చదువులు అయ్యాక ఇండియాకు తిరిగి వస్తామన్న ఒప్పందంతో వారిని పంపించింది. కానీ ఎంఎస్ అయిన తర్వాత పిల్లలు, అమ్మా లోన్ తీసుకుని వెళ్ళాము, 2 ఏళ్లు జాబ్ చేసి లోన్ తీరిన తర్వాత వస్తాము అని అన్నారు. 2 ఏళ్లలో లోన్ తీరిపోయింది. మధురిమ ఇండియాకు రమ్మని పిలిచింది. అమ్మా, సంపాదించిందంతా లోనుకే సరిపోయింది, ఇంకో 2 ఏళ్లు సంపాదించి సేవ్ చేసుకుంటాము అని అన్నారు. సరే అంది మధురిమ. అమ్మా, ఆఫీస్లో పనిచేసే అమ్మాయిల్ని ఇష్టపడుతున్నాము, పెళ్లి చేసుకుంటాము అని అన్నారు. కాదనలేక వెళ్ళి పెళ్లి జరిపించి వచ్చారు. ఇప్పుడైనా ఇండియాకు రండి అని పిలిచింది మధురిమ. మంచి ఉద్యోగం, మంచి సంపాదన, కొద్ది కాలం తర్వాత వస్తామన్నారు. తర్వాత వారికి పిల్లలు కలిగారు. మనవళ్ళు మనవరాళ్లతో హాయిగా ఆడుకుంటూ కాలం గడపాలని మధురిమ ఆశపడింది. వారిని మళ్లీ ఇండియాకు రమ్మని అడిగింది. పిల్లలు ఇక్కడ అలవాటు పడ్డారు, అక్కడ ఉండలేరు, మేము రాలేమమ్మా అని అన్నారు. ఏమీ అనలేకపోయింది మధురిమ. ఏడాదికో 2 ఏళ్లకో ఒక్కసారి వచ్చిపోయేవారు. వారు వెళ్లేటప్పుడు మధురిమ చాలా బాధపడేది, కానీ ఏమీ అనలేకపోయింది. పిల్లలు పెద్దవారు అయ్యారు, వారి చదువులతో కుదరటం లేదు అంటూ అది కూడా రావటం మానేశారు. అందుకే ఇద్దరు పిల్లలు ఉన్నవారు ఒక్కరినైనా తమ దగ్గర ఉంచుకోవాలి, వృద్ధాప్యంలో ఒకరిపైన ఆధారపడకుండా తోడు ఉంటారు అనుకుంది. కానీ అనుకున్నవన్నీ జరగవు కదా. పిల్లల కోసం మధురిమ చాలా దిగులు పెట్టుకుంది. ఒంటరి జీవితం గడుపుతోంది, దేనిమీద ఆసక్తి లేదు, నిర్లిప్తంగా కాలం గడుపుతోంది. అన్నీ తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితి మధురిమ భర్త శ్రీధర్ది. ఇలా ఉండగా ఒకరోజు మధురిమకు పక్కింటి నుంచి అరుపులు వినపడ్డాయి. వీరి అపార్ట్మెంట్ పక్కనే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది. ఆవిడ తమ ఇంటి ముందు పూల మొక్కలు పెంచుతుంది. ఆ కొమ్మలు పుట్టగోడ దాటి బయటకు వాలాయి. ఆ కొమ్మలకు పూచిన పూలను ఎవరో పూజ కోసం కోసుకొని వెళ్లారు. అది ఆవిడ కోపం. మేము ఎంతో కష్టపడి ఎరువులు వేసి నీళ్లు పోసి పెంచిన మొక్కల పూలను కోసుకొని పోతారు, మీకు ఎలా పుణ్యం వస్తుంది అంటూ కేకలు పెడుతోంది. మధురిమకు నవ్వొచ్చింది. తమ కడుపున పుట్టి పెరిగిన పిల్లలే పెద్దవారు అయిన తర్వాత విద్య పేరుతో తమ విజ్ఞానపు సౌరభాలను పరాయ దేశాలలో విరజిమ్ముతూ ఉంటే, అభివృద్ధి పేరుతో అక్కడే ఉండిపోతూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితి మాలాంటి తల్లిదండ్రులది. కళ్లను గుమ్మాలకు తోరణాలుగా కట్టి అతిథులుగా వచ్చే పిల్లల రాక కోసం ఎదురుచూసే నాలాంటి తల్లిదండ్రులు ఎందరో. మనం ఉండగా ఎప్పుడు వస్తారో, అసలు పోయిన తర్వాత సమయానికి వస్తారో లేదో అని ఎదురుచూస్తూ ఉన్న నాలాంటి తల్లిదండ్రులు ఎందరో. ఆవిడ తన పిల్లల్లా పెంచుకున్న మొక్కల పూలను కోస్తేనే తట్టుకోలేకపోయిన సున్నిత మనస్కురాలు. అందుకే భగవంతుడు ఆమెకు సంతాన భాగ్యం ఇవ్వలేదేమో అనుకుంది మధురిమ. పిల్లలు గుర్తుకు వచ్చి జాలువారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ నడుం వాల్చబోయింది మధురిమ. చిన్నగా తలుపు తప్పుడు వినపడింది. ఎవరో చిన్నగా తలుపు తడుతున్నారు. శ్రీధర్ స్నానానికి వెళ్లారు. మధురిమ చిన్నగా వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా ముద్దులొలికే 3 ఏళ్ల చిన్నారి పాప. తలుపు తెరవగానే బ్యాటూబాలు పుచ్చుకొని లోపలికి వచ్చింది. మధురిమ చుట్టూ చూసింది. ఎవ్వరూ లేరు. ఎవరమ్మా నీవు, నీ పేరేమిటి అని అడిగింది. ఆ పాప వచ్చిరాని మాటలతో సిరి అని చెప్పింది. ఇంతలో ఆ పాప అమ్మా నాన్న సిరి సిరి అంటూ వెతుక్కుంటూ వచ్చారు. హలో ఆంటీ, మీ ఎదురింటి ఫ్లాట్లోకి వచ్చాము. మేము సామాను సర్దుతుంటే మా పాప ఇలా వచ్చింది. మిమ్మల్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదా అని అన్నారు. అయ్యో రామా, అదేమీ లేదమ్మా అనింది మధురిమ. ఇంతలో శ్రీధర్ వచ్చారు. పరిచయాలు చేసుకున్నారు. నా పేరు అరుణ, మా వారి పేరు దీపక్. మేము సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాము అని చెప్పింది. మధురిమ వారికి కాఫీ, పిల్లలకు బిస్కెట్సు ఇచ్చింది. శని ఆదివారాలు గడిచిపోయాయి. సోమవారం వచ్చింది. అరుణ మధురిమ దగ్గరకు వచ్చి, ఈరోజు తప్పకుండా ఆఫీస్కు వెళ్లాలి ఆంటీ, సిరికి కేర్ సెంటర్ దొరకలేదు, ఏమి చెయ్యాలో తోచటం లేదా ఆంటీ అంది. దానికి మధురిమ, ఏమీ కంగారు పడకారుణ, సిరిని మా ఇంట్లో వదిలి వెళ్ళు, మీరు వచ్చే వరకు నేనే చూసుకుంటాను అంది. దానికి అరుణ, సరే ఆంటీ, 3 ఇంటికల్లా తొందరగా ఆఫీస్ నుంచి వచ్చేస్తాము అంటూ నిద్రపోతున్న సిరిని సిరికి కావలసిన సామాన్ను ఒక బుట్టలో సర్ది మధురిమకు ఇచ్చి థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి రెడీ అయి వెళ్ళిపోయింది. గంట తర్వాత సిరి నిద్రలేచింది. వంటింట్లో టిఫిన్ చేసుకుంటున్న మధురిమ దగ్గరకు వచ్చి చెంగులాగి, అమ్మమ్మా అమ్మమ్మా అమ్మయేది అంది. మధురిమ ఉప్మా ప్లేట్ తీసుకుని వచ్చింది. అమ్మ ఇప్పుడే వస్తుందమ్మా, పాలు తాగుతావా అని అడిగింది. సిరి ఉప్మా వైపు చూస్తూ నోరు తెరిచింది. మధురిమకు ముచ్చటేసింది. పాపకు బ్రష్ చేయించి టిఫిన్ తినిపించింది. సిరి అమ్మమ్మ ఆడుకుందామా అంటూ బ్యాటో పాలు తీసుకుని వచ్చింది. ఇదంతా చూస్తున్న శ్రీధర్, నీకు భలే కాలక్షేపం దొరికింది మధు అన్నాడు. ఇంతలో పనిమనిషి సీతాలు వచ్చింది. ఎవరమ్మా ఈ పాప అని అడిగింది. దానికి మధురిమ పాప సంగతంతా చెప్పింది. దానికి సీతాలు, ఎందుకమ్మా ఆ కేర్ సెంటర్లు వెతకటం, ఆ డబ్బులు ఇస్తే నేనే పాపం చూసుకుంటాను కదా అంది. దానికి మధురిమ, సరే వారికి చెప్పి చూస్తాను అంది. సాయంత్రానికల్లా అరుణాదీపకులు వచ్చారు. రాగానే మధురిమ దగ్గరికి వచ్చి, సారీ ఆంటీ, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాము, ఎంత వెతికినా మంచి కేర్ సెంటర్ దొరకలేదా ఆంటీ అని చెప్పారు. దానికి మధురిమ సీతాల సంగతంతా చెప్పింది. వారు చాలా సంతోషించారు. ప్రతిరోజు ఉదయాన్నే పిల్లకు కావలసినవన్నీ ఇచ్చి సీతాలకు అప్పగించి వెళ్లేవారు. ఎదురెదురు ఇల్లు కావటంతో సిరి ఎప్పుడూ మధురిమ దగ్గరే అమ్మమ్మ అమ్మమ్మ అంటూ చెంగు పట్టుకుని తిరిగేది. మధురిమ చేత గోరుముద్దలు పెట్టించుకుని తినేది. ఇద్దరూ కిందికి వెళ్లి ఆడుకునేవాళ్ళు. సిరి వచ్చే టయానికి మధురిమ పొద్దున్నే సిరికి ఇష్టమైన టిఫిన్ చేసి పెట్టేది, అన్నం వండి పెట్టేది. సిరి చక్కగా ఆడుకునేది. మధురిమలో మునుపటి ఉత్సాహం వచ్చింది. అరుణాదీపక్ కూడా మంచి పొరుగు దొరికినందుకు చాలా సంతోషించారు. మధురిమకు శ్రీధరుకు బయటకు ఏదైనా అవసరమైతే అరుణాదీపకులు తెచ్చిపెట్టేవారు, సహాయంగా ఉండేవారు. శ్రీధర్ మధురిమను చూసి చాలా సంతోషించారు. ఎదురు ఫ్లాట్ అమ్ముతుంటే అరుణాదీపకులు ఆ ఫ్లాటు కొనుక్కున్నారు. ఇంకేముంది, సిరి ఆ ఇంట్లో ముద్దుల మనవరాలు అయ్యింది. సిరి అమ్మమ్మ ఒకరికొకరు ఎంతో దగ్గర అయ్యారు. సిరి స్కూల్లో చేరింది. స్కూల్ నుంచి రాగానే అమ్మమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేది. అమ్మమ్మ దగ్గరే హోంవర్కు చేసుకునేది, అక్కడే పడుకునేది. కొంతకాలం గడిచింది. సిరి ఇంటర్ పూర్తయి మెడిసిన్లో జాయిన్ అయింది, డాక్టర్ చదివింది. అరుణాదీపకులు సిరికి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. మధురిమకు దిగులు మొదలైంది. సిరి వెళ్ళిపోతుంది అన్న ఆలోచనే భరించలేకపోతుంది. శ్రీధర్ దగ్గర బాధపడింది. దానికి శ్రీధర్, ఏమిటి మధు, మన పిల్లలే రెక్కలు వచ్చి ఎగిరిపోయారు, మనల్ని వదిలి వెళ్ళిపోయారు, పరాయి బిడ్డ మన దగ్గర ఉండాలనుకోవటం తప్పు కాదా అని నచ్చ చెప్పాడు. నిజమే కదా అని మనసు సరిపెట్టుకుంది మధురిమ. ఆ రోజు సిరికి పెళ్లిచూపులు. మధురిమ శ్రీధర్లను కూడా పిలిచారు. పెళ్లికొడుకు హరీషు MD పూర్తి చేసి పక్క ఊర్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వారికి సిరి బాగా నచ్చింది. కానీ సిరి, నేను హరీష్తో మాట్లాడాలి అన్నది. సరే అన్నారు. సిరి మాట్లాడటం మొదలుపెట్టింది. అమ్మమ్మ తాతయ్య ఉన్నన్ని రోజులు వారి బాధ్యత నాదే, వారికి దగ్గర్లోనే నేను ప్రాక్టీస్ పెట్టుకుంటాను, ఇందుకు ఇష్టమైతేనే పెళ్ళి అని హరీష్తో ఖచ్చితంగా చెప్పింది. దీనికి హరీష్ కూడా ఒప్పుకున్నాడు. పెళ్ళి ఖాయమైంది. తమ పిల్లలే తమ గురించి ఇంతలా ఆలోచించలేదు. పేగుబంధాన్ని మించిన ప్రేమబంధంతో అల్లుకుపోయిన సిరికి నేను ఏమివ్వగలను అనుకుంది మధురిమ. మెడలోకి చక్కని మంగళసూత్రం గొలుసును చేయించి ఇచ్చింది. సిరి హరీష్ల పెళ్లి వైభవంగా జరిగింది. సిరి అదే కాలనీలో ఒక ఇల్లు తీసుకొని ప్రాక్టీస్ పెట్టింది. దేవుడిచ్చిన అమ్మమ్మ తాతయ్యలను ఎంతో ప్రేమగా కంటికి రెప్పలా చూసుకుంది. ఒక చిన్న విషయం, భగవంతుడు పరిస్థితుల కారణంగా ఒక బంధాన్ని దూరం చేసినా మరో దియ్యని బంధాన్ని తప్పక కలుపుతాడు. ఇది నిజం కదా? మీరేమంటారు? కథలు కబుర్లు కంచికి మనం ఇంటికి.
1: మీరింతవరకు సిరి శ్రీమతి సింగం మారుతి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రసన్న లక్ష్మి గారు పాడిన లలిత గీతాలు.

0: తమ్ముళ్ళు చెల్లెలు మీకందరికీ స్వాగతం. మరి ఇవాల్టి కార్యక్రమంలో
1: ఓఎస్ఎస్ స్కూల్ రాయదర్గ విభాగం బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా
2: తేనెల తేటల మాటలతో అనే పాటని వినిపించడానికి మన ముందున్నారు హర్షిత, సహన్విత, జయనందిని, దూజ మరియు జలజ.

0: వేమన పద్యం చెప్తున్నవారు
1: అనిరుధ్. తనకును విద్యాభ్యాసంబును చేసిన వాని కన్నా బొలువుగా బదిరెట్లు తూగు తండ్రి, వానికి జననీయు బదిరెట్లు తూగు జగతి కుమారా, కరణంబుల ననుసరింపక విరసంబున తిన్న తిండి వికటించు జుమి, ఇరుసున కందెన బెట్టక పరమేశ్వరుని బండి అయినా పారదు సుమతి.
0: హే భారత జనని అనే పాటను పాడుతున్నవారు
2: తన్మయ్, భావన, ధర్ణి మరియు రమ్య.

0: దురాశ దుఃఖానికి చేటు అనే కథ చెప్తుంది
1: శ్రీనిహారిక.
2: అనగనగా ఒక కుక్క ఉండేది. ఒకరోజు కుక్క ఒక మాంసం ముక్కని దొరికింది. ఈరోజు మంచి భోజనం దొరికింది అనుకుంటూ సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్క నోట్లో పెట్టు తన ఇంటి వైపు బయలుదేరింది. దారిలో ఒక నదిని చూచి ఆ నది గట్టున నడుస్తుంటే నీటిలో కుక్క ప్రతిబింబం కనిపించింది. కుక్క తన ప్రతిబింబాన్ని చూచి వేరే కుక్క అని భ్రమపడింది. ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క ఉంది, అది కూడా నాకు దొరికితే బాగుంటుంది అని అనుకుంది. నీటిలో ఉన్న కుక్క వైపు చూసి గట్టిగా మరిగింది. తన నోట్లో ఉన్న మాంసం ముక్క నీటి పాలయ్యింది. అప్పుడు కుక్క నిజాన్ని గ్రహించి ఎంతో బాధపడింది. ఇందులో ఉన్న నీతి, అత్యాశకు పోకుండా ఉంటే ముక్క చక్కగా ఇంటికి తీసుకువెళ్ళి తింటే బాగుంటుంది అనుకుంటూ వేరే ఆహారం వెతకడం మొదలుపెట్టింది.
0: కృష్ణం విష్ణు శ్రీధరం అనే భజన పాడుతున్న వారు
1: రఘుమాదేవి, హన్సిక, శ్రావణి, ఇందు, సృష్టి, ఫరా, హరిణి, జునేరా మరియు భవ్య.
3: కృష్ణ

0: మనకి చక్కటి జోక్ చెప్తుంది గోపీచందన.
1: మూడు చీమలుంటాయి, వాటి పేరు ఎర్రచీమ, నల్లచీమ, తెల్లచీమ. ఎర్రచీమ, ఎర్రచీమ, నువ్వెందుకు ఇంత ఎర్రగా ఉంటావంటే నేను ఎండలో తిరుగుతా కాబట్టి అంటుంది. నల్లచీమ, నల్లచీమ, నువ్వెందుకు ఇంత నల్లగా ఉంటావంటే నేను గొబ్బు రాసుకుంటా కాబట్టి అంటుంది.
0: చక్కటి వేమన పద్యాలు చెప్తున్నారు
2: అమూల్య మరియు హారిక.
3: కళ్ళ నిజములెల్ల గరళ కంటడెరుగు, నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగును తనయుని జన్మంబు విశ్వదాభిరామ వినురవేమ. ఎండమావుల ఎందున మృదుకంబున నిండున నిలుచుండునే బండ సంసారమంట భ్రాంతి అయి ఉండుగదా.
0: ముద్దుగారి యశోధర అనే పాట పాడుతున్నది సాధిక.
1: ముద్దు

0: విన్నారుగా వైఎస్ఎస్ స్కూల్ రాయదుర్గ బాలబాలికలు చక్కటి కదంబ కార్యక్రమాన్ని వినిపించారు. ఇంత చక్కటి కదంబ కార్యక్రమాన్ని వినిపించిన ఈ తమ్ముళ్ళు చెల్లాయిలందరికీ అభినందనలు, అలాగే జైజలు కూడా చెప్తాం. సమయం అయిపోతుంది, మరిన్ని కొత్త కబుర్లతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లేర్.

0: రిజిస్ట్రేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా,
2: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని, ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: ఈనాటి బాలానందం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 3 గంటలవుతుంది. వార్తల ముఖ్యాంశాలు విందాం.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా ఆకాశవాణిలో ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమం నేటితో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014లో విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇటీవల 138వ సంచిక పూర్తి చేసుకుంది. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాల్లో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ సత్యాగ్రహ పేరుతో ఒక పోర్టల్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను ఈ పోర్టల్లో నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆయా సమస్యలపై పార్లమెంట్లో పోరాడతానని చెప్పారు. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టాభూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. రుసుము చెల్లించి జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మున్సిపల్ అనుమతులు ఉన్న ప్లాట్లను రిజిస్టర్ చేసుకోవచ్చని రెవెన్యూ శాఖ తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో నియమ నిబంధనలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ది కోర్ అర్బన్ రీజియన్ యాక్ట్ 2026 చట్టం అమల్లోకి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు మెట్రోలో, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో సెక్రటేరియట్కు ప్రయాణించారు. ప్రజా రవాణాను సులభతరం చేసేందుకే ఈ కామన్ పాస్ విధానాన్ని తెచ్చామని, భవిష్యత్తులో ఆటోలు, క్యాబులను కూడా అనుసంధానిస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణం సాధించింది. ఈరోజు పాకిస్తాన్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR News_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు దాటి 3:02 అవుతుంది. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406

5 మీటర్లు 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హార్మోజ్ జలసంధిలో క్షిపణి దాడికి గురైన కువైట్ ఆయిల్ ట్యాంకర్లోని 5 భారత పౌరులను ఓమన్ అధికారుల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకి తరలించినట్లు ఓమన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతీ నెలా ఆకాశవాణిలో ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమం నేటితో 12 పూర్తి చేసుకుంది. 2014 విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇటీవల 108 సంచిక పూర్తి చేసుకుంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ సత్యాగ్రహ పేరుతో ఒక పోర్టల్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను ఈ పోర్టల్లో నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆయా సమస్యలపై పార్లమెంట్లో పోరాడతానని చెప్పారు. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయసేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయలు చొప్పున పరిహారం ఇస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు. గౌరవల్లి ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి భూసేకరణ, పునరావాస ప్రక్రియపై మంత్రి సమీక్షించారు. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టాభూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మున్సిపల్ అనుమతులు ఉన్న ప్లాట్లను రిజిస్టర్ చేసుకోవచ్చని రెవెన్యూ శాఖ తెలిపింది. ఎల్నినో వస్తుందని ఎప్పటినుంచో హెచ్చరించారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. ఆసియా క్రీడల్లో ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో అమన్ షెహ్రావత్కు పసిడిని గెలుచుకున్నారు. అంతకుముందు భారత పురుషుల క్రికెట్ జట్టు పాకిస్తాన్పై గెలిచి స్వర్ణం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ 20 సహా మొత్తం 82 పతకాలతో 5 స్థానంలో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం xhandle@aarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఒగ్గు కథ చివరి భాగం వింటారు శ్రీ ఎల్ భూమాగోడ్ వారి బృందంచే.

శివుడే లేదు, శివనందుల కోట పార్వతమ్మే లేదు, పంచన్నగిరులే ఉమాగౌడు బృందం చే సంధ్యారాణి ఒగ్గు కథ మూడో భాగం మరియు ఆఖరి భాగము.

ఫలానగుళ్ళ రామన్ ఉన్నాడు, రామన్న కాళ్ళకాడ బిడ్డను వండబెట్టిండు కొడుక, నీ కాళ్ళు మక్తర రాజునని చెప్తా పెద్దరికం లేదు. ఆవుల పెండది ఇత్తా, గోవుల పెండది ఇత్తా, నా బిడ్డకు పూటకు బుక్కడు పాలు పోసి నాకు బుక్కడు అన్నం పెట్టురా నా కొడుకు రామన్నా. మాట వలకంగ శివగల్ల వాళ్ళు బ్రహ్మగల్ల వాడు ఆ గొల్లరామన్న ఏమన్నాడు, రాజా నువ్వు భయపడకు, నీ బిడ్డ కాదు నా బిడ్డ అనుకుంటాను, నా తండ్రితో సమానం అనుకుంటున్నాని. మధుసెట్ కింద వంగై వాసాలు తుంగై దూలాలతో పూరుగూడేసి ఆ కన్నబిడ్డ సంధ్యారాన్ని ఆడవించేగా.

లోపల సంధ్యారాణి ఆడంగ పాడంగ ఐదేళ్ల పిల్లైతుంటే బిడ్డను చూసుకున్న తండ్రి సంబరపడుతున్నాడు. ఆ బిడ్డ ఎట్లెట్ల పెరుగుతున్న తండ్రి గట్ల గట్ల సంబరపడుతున్నాడు. ఆగు అడవిలో తిరిగి సింపుడు బట్టలు తీసుకొచ్చిన ఆయన శిలకమైన పట్నం లోపల రావున్న లంగా బ్లౌజ్ జాకెట్ తీసుకొచ్చి ఇస్తుంటే కన్నా బిడ్డ గట్టిస్తున్నాడట. అడవి లోపల అసొంటి యొక్క అడవిలో సంధ్యార అని ఆగు అడవి లోపల ఆటల నెమలో పెరుగుతున్నదట. ఓ పెద్దలాలో ఇంత 12 ఏళ్ల పిల్ల అవుతుంది, పాలు బంద్ చేసింది అడవి లోపల. నాయన ఇల్లు వాడవాడ తిరుక్కుండా బుచ్చ మెత్తుకుండా బతుకు.

నా కొడుకు కోడలు ఊరెళ్ళగొట్టవట్రి, ఊరెళ్ళగొట్టవట్రి. ఈసినాడు చిన్న అంటారు, పెద్దనాడు పెద్ద అంటారు. భగవంత ఎక్కడ పోతివే బామా సుశీల, నీ నెత్తి మీద బరువంతా, నా నెత్తి మీద పెట్టి పోతివా అని చెప్పి. ఆయన రాజాక రాజుకు అప్పటిదప్పుడే గుండె పోటంటే హార్ట్అటాక్ అనే రోగం వచ్చి ఓ కాలు మీదకెళ్ళి ఓ చెయ్యి మీదకెళ్ళి ధనుర్వాయి దంచుకొచ్చి మీరు వాయి మించుకొచ్చి.

వాడి కలకల కలకల కలకల కంటికేడు శోకాలు తిత్తుంది గాబిడ్డ సంధ్యారాని. అందుకే అంటారు నా తల్లులాలా, ఆడవిళ్ళ పుట్టువాడి అదృష్ట హీనమైన పుట్టువాడట. ఆడవిళ్ళకైనా కన్న తల్లన్నుండాలే, కన్న తండ్రన్నుండాలి. తల్లి చిన్నప్పుడు వాయపకమంతా తండ్రి నువ్వు పానం పాయని చెప్పి కలకల కలకల కన్నీరు తెత్తుంటే ఆ గొల్లరామన్న ఊరికి వచ్చిండు. బిడ్డ ఎంత వేసిన మీ బాపు లేచిరాడు. జరిగే కార్యం జరిగిన కట్ట ఈ కట్ట తీసుకొచ్చి అదే కారంట.

మూడు రోజుల సూనకం పెట్టింది, 11 రోజుల కర్మ చేద్దామంట నాయన నా బతికే అరక తిన బతకాయే, మీ ఇద్దరు తల్లిదండ్రి కని నా యొక్క బతుకంత అడిపాలు వేసిపోతున్నాయన్న. చిన్న ఉందని చిన్నవ దగ్గరికి వదునా, పెద్ద ఉందని పెద్దవ దగ్గరికి వదున భగవంతన అని చెప్పి తండ్రి యొక్క బొక్కలన్నీ తెల్లబట్ట లోపల కట్టుకున్నదమ్మా. గంగల కలిపిన గట్లన్న పుణ్యం ఉంటదా అని కలకల కలకల కన్నీరు తీసుకుంటా కాశీపురి పట్నం.

కాశీ గంగ లోపల నాయన నా తండ్రి యొక్క బొక్కలు కలిపింది. బొక్కలు కలిపి గంగ గడ్డ లెక్కుతుంటే నా తల్లులాలా కడుపుల కన్నం లేకపోయి, కంటికి నిద్ర లేకపోయి, ఒంటికి సుఖం లేకపోయి, చిన్న ఉందని చిన్నో దగ్గర కోదన, పెద్ద ఉందని పెద్దో దగ్గర కోదనని చెప్పి కలకల కలకల కన్నీరు తీసుకుంటా. అదే కాశీపురు పట్నం లోపల ఇల్లు తిరిగి వాడవాడ తిరిగి బుచ్చం ఎత్తుకుంటానని పోతుంటే అందసందాల సంధ్యారాన్ని కాశీరాజు కళ్ళ చూసిందయ్యా పెద్ద నాను. అందంగున్న వేపాలనిది ఏ ఊరు ఏ దేశము, నీ రూపం పుచ్చం అవతారం ఉన్నది కానీ పలుకులేమో రాజుల పలుకులు ఉన్నాయని మరికే. అగో గప్పుడు నా తల్లులాల సంధ్యారాని అగు కథ మొదలు పెట్టి వాడు రాకెట్ట నడిసిందో నల్ల ఊసల దండకొచ్చినట్టు బంతి పూల దండల్లినట్టు చరిత్ర మొత్తం చెప్పుకుంటుంది. పెద్దలలో రాజుల బిడ్డ నేనయ్యా, తల్లి చనిపోయింది తండ్రి చనిపోయింది వాడి లోపల అన్నాడు వదిన ఊరెళ్ళ కొట్టిరన వరికే. అప్పుడు రాజాక రాజు కాశీరాజు కళ్ళ చూసి నా బిడ్డ ఏడవక బిడ్డ తల్లిదండ్రులు లేని పిల్లల గోసలు నాకు తెలుసు, నాకు కూడా అయ్యవ్వలేరు. నువ్వు రాజుల బిడ్డవే, నేను రాజుల కొడుకునే, నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను అన్నదాట సంధ్యరాని. అప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఏమున్నదా అది తండ్రి చెప్పిన మాటలు ఉరికా చెప్పి అది కచ్చి ఉరికచ్చి కాయక రాజు కాళ్ళ మీద పడుతుంటే అగో నిమ్మలు కొట్టి నీళ్ళు లేచి పచ్చలు కొట్టి పందిరి లేచి ఆకాశం ఎత్తు అరుగు లేచి బుధవరంత గద్దె లేచి ఆ సంధ్యారానికి కాశీమహారాజుకు

సుమృతా సావధాన సుధరంతా సావధాన మాంగళ్యం తంత్ర నామేన మమ్మ దేవని హేత్మం మతిబరుకు మతిబరుకు నాతి చేరామని మంత్రాలు చదవంగా ఇళ్ళ మెడ లోపల తాలిగట్టిండు గాకాశిరాజు. నాలుగు రోజుల నాగెళ్ళి వేసిండు ఊరంతా అన్న సంతర్పణ పెడుతుండ్రు. అగో 16 రోజుల 16 పండుగ వేస్తుండ్రు నా తల్లులా. అగో నాయన ఎక్కడోళ్ళు అక్కడ చుట్టాలు వెళ్ళిపోతుంటే

తల్లి కిలో కాళశంకరుడు కళ్ళ చూసిండు, నా బిడ్డ అంత పేరు ఇంత పేరు సత్యబొంద పేరు అంటారు, నీ తండ్రి ఆత్మను తీసి కొడుకు పల వెత్తునన్నాడట అశంకరుండు. ఆ బాల సంధ్యరానికి అదే నెలాటే పోయింది, కళ లోపల నెలనప్పింది. 9 నెలలకు సక్కని

రోజు నాడు ఆ పిల్లగాని పేరు సూర్యకాంత మహారాజ్ అని పేరు పెట్టుకుంది. ఇక నాయన అన్నని మర్చిపోయింది, వదలని మర్చిపోయింది, ఆ తల్లి సంధ్యారాణి కాశీపూర్ పట్టణంలో ఇక్కడ ఉండని గాని నాకు అసంటి యొక్క లోకాల శంకరుడు కన్న చూసి నరే సత్యశీల మహారాజ రమాదేవి పడనిస్తానరా, అయి పడనిస్తానరా, ఒక అగ్గి పెట్టినవయ్య నువ్వు ఆడవిళ్ళను ఊరెళ్ళకొచ్చినవురా, కాలెత్తిదండి అవురా, చెయ్యి ఎత్తుకొచ్చినవురా, ఏడు దోషుల మా నువ్వు పోసినవు, అంతకు అంత మీ కట్టం అప్పిస్తాడు, ఎక్కడ అప్పిస్తాడు ఎత్తనని చెప్పి ఆ కన్న తల్లి ఆత్మను తీసి ఆయన అసలు రమాదేవి గర్భాన్ని ఎత్తుండు ఆ పెద్దలను పక్కని యొక్క రమాదేవికి సుక్కలాసొంటి బిడ్డ పుట్టినది. 21 రోజు నాడు ఆ పిల్ల పేరు చూసినట్టుందని

చూసినట్టుంది ఆ బాల సుమలతరానా అని. ఆగో ఏనాడు పేరు పెట్టిండ్రో? ఆగో నా ఇన్న అసొంటి యొక్క పేరు పెట్టవరకే ఆ తల్లి సంబరపడుతూ సంతోషపడుతూ ఉన్నదమ్మా. ఆ పిల్ల పుట్టిన గడియల్లే సత్యశీల మహారాజుకు రమాదేవికి

అప్పుడు సుమలత నాని గడగడగడగడ గాత వెచ్చింది. మా అవ్వగింత పని చేసిందా, మా అయ్యగింత పని చేసిందా అని చెప్పి అమ్మను అయ్యను దొరకబట్టి మారుమారు దెబ్బలు కొట్టి ఇద్దరికి 14 దోషుల మన్ను పోసి ఇంట్లుండద్దు, మీరు బాపమ్మ కగ్గి పెట్టలేరాట, అందరు చెప్తున్నారు, తాతను మేనత్తను ఊరెళ్ళ కొట్టిర్రాట, నువ్వు అవ్వవు కాదు అయ్యవు కాదని మారుమారు దెబ్బలు కొట్టుకుంటా. నాకు తన కడుపున పుట్టిన బిడ్డనే సుమలత నాని ఊరెళ్ళ కొడుతుంది అయ్యా అంటారు. ఇప్పటికైనా ఎప్పటికైనా చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మాదేమంటారు. ఏ అడవిళ్ళ గాని నాయన ఏ కోడలిది గాని, అత్త ఒకప్పటి కోడలేనాట, నేటి కోడలు రేపటికి అత్తలే అవుతారాట. అత్తమామ సేవ చేస్తేనే మనకు వచ్చిన కోడలు మన సేవ చేస్తారు, మన అయ్యవ సేవ చేస్తేనే మనకు వచ్చిన పిల్లలు మన సేవ చేస్తారాట. అందుకోసమని నాయన ఎడ్లెనక ముడ్లే ముడ్లెనక ఎడ్లే ఉంటాయాట. ఎక్కడ భగవంతాని ఇద్దరు ఆలు మామూలు కలకల.

0: రాజ్యం వెళ్ళిపోదామని కలకల కలకల కలకల కన్నీరు తీసుకుంటూ పోతుంటే లోకాల శంకరుడు కళ్ళ చూసిండు, సుఖపడని తండ్రే అయిపడని తండ్రి, ఎక్కడ పోయినవరు సూర్య భగవాన్, ఎక్కడ పోయినవరు గాలి దేవా, 7 రోజుల ఎండ, 7 రోజుల గాలి ఒక్కసారి పెట్టు మన వరకే, 7 రోజుల ఎండ, 7 రోజుల గాలి ఒక్కసారి పెడుతుంటే ఎండల వేడికి బండల దగడుకు కలకల కలకల కన్నీరు తీసుకుంటా, అదే కాశీ గంగల వాడి పానం తీసుకుందామని బయలుల్లి వస్తుండ్రయ్యా
1: పెద్దలాలా,
0: కాశీ గంగల వాడి పానం తీసుకుందామని చెప్పి ఇద్దరాలు మొగలు కలకల కలకల కలకల కన్నీరు తీసుకుంటా, వాడివి తొవ్వలు పట్టుకొని భగవంతుని యాద చేసుకుంటా.

పడుతుంది, బిట్టలు విరిపోయింది, పురుగులు బల్లలు పడుతున్నాయి నాయనా అన్నావు, అది నా చెల్లె నేర్పడి ఎత్తలేరు. అప్పుడు ఉరికొచ్చింది, చెల్లే ఇంత పైన రా అన్న, మీకు రోగం పుట్టింది రా అన్న, మన దేశం ఎటువేమన్నా రాజ్యం ఎటువేనా అని చెప్పి నాకు పురుగులు మళ్ళీ తీసేస్తుంటే అప్పుడు ఇద్దరాలు మొగలు రావో దేవుడో కళ్ళ మీద వాడి చెల్లే నీ లగ్గం చేయలేము, తల్లి కగ్గి పెట్టలే తండ్రి కగ్గి పెట్టలేము అంటుండేటప్పుడు అన్నది సందేరాని అన్నా మీరు వెనక్కి నాకు దిక్కు దీ మొగలుంటారు, అవ్వలేని బిడ్డనైనా నేను అయ్యలేని బిడ్డనైనా కాశీ గంగల తానం చేసి పూజలు కట్టుండ్రి, మీకు రోగం పోతుందని చెప్పిందాట గాకన్న బిడ్డు. అందుకే అంటారు ఇప్పటికైనా ఎప్పటికైనా అడవిల్లో సట్టిత శాపనైతే దివిస్త దివనార్థ అవుతుందట. ఆగో నాయన్న ఇద్దరు వాళ్ళు గుళ్ళల్లో పూజలు కడుతుండేటప్పుడు శంకరుడు కళ్ళ చూసిండు, ఇప్పుడు చెల్లె అది కచ్చింది భగవంతుడు అది కచ్చిన అర్రని చెప్పి ఊరడు బండారు వట్టి వాళ్ళ మీద కొట్టిండు ఆ శంకరుడు. గోరడు బొండారు వట్టి వాళ్ళ మీద కొట్ట వరకు వాళ్ళ రోగం పోయింది. అప్పుడు శంకరుడు భయక ప్రత్యక్షమైన కొడుక, మీ శల్యకు లేకలేక ఒక్కగానొక్క కొడుకు, నీకు లేకలేక ఒక్కగానొక్క బిడ్డ, మీ శల్యకు కొడుకుని బిడ్డనిచ్చి లగ్గం చేసి రాజా పట్టాభిషేకం కట్టు అని చెప్పిండు ఆ శంకరుడు. అప్పుడు శల్య కొడుకు అసంటి యొక్క సూర్యకాంత మహారాజుకు సుమలతరానికి పెళ్లి చేసి సురేంద్రాపురి పట్నం పట్టాభిషేకం కట్టిండ్రు. నాకు అన్నా వదిన సల్లంగా ఉన్నారు ఈ సంధ్యారాణి కథ సంపూర్ణమవుతుంది. ఈ కథ విన్న వారికి నూరెల్ల

0: మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఒగ్గు కథ చివరి భాగం విన్నారు. ఆలపించిన వారు శ్రీ ఎల్ భూమారెడ్డి బృందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కోసం రామజోగయ్య శాస్త్రి గీతం, జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు. గానం సూర్య.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు పారడైజ్ సినిమా కోసం అడ్డుల జంగిరెడ్డి ప్రభా గానం చేసిన కాసర్ల శ్యామ్ గీతం, అనిరుద్ధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చారు.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: రోమాంచకం సినిమా కోసం చంద్రబోసు గీతం, వాసుకి వైభవ గానం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు ఈ పూట రేపటి మా ప్రసార విశేషాలు. ముందుగా ఈ పూట మేము ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. వ్యవసాయ సూచనలు కార్యక్రమం 6:50. ఇందులో యాసంగిలో మొక్కజొన్నపై కత్తెర పురుగు యాజమాన్యం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారు అందించే వివరాలు వింటారు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమాన్ని వినవచ్చు. రబీ పంటల్లో ఆరుతడి పంటల్లో సాగు వాటి యాజమాన్యం పద్ధతుల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నేలల విభాగంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ డి విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త శ్రీమతి శారద. 8:03 ఆంగ్ల కార్యక్రమం ఇన్సైట్స్. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 2026 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్ రోజువారీ ముఖ్యాంశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. ఇవి ఈ పూట మేము ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి మా కార్యక్రమాలు. 6:10 బైబిల్ సూక్తులు రెవరెండ్ ఎం సునీల్ గారి ప్రవచనం వింటారు. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం నారాయణ తీర్థ తరంగం ఉంటాయి. పొలం పనులు కార్యక్రమంలో యాసంగి పంటల్లో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త శేఖర్ కలువల గారు అందించే వివరాలు ఉంటాయి. 6:35 7:00 సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు పి రమేష్. 7:15 ఈ మాసం పాట విజయవాడ కేంద్రం నుంచి ఉంటుంది. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. సంగీతం గానం శ్రీ మల్లాది సూరిబాబు. స్తుతిమాల కార్యక్రమం 7:35 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలో శ్రీమతి ఐ శ్వేతప్రసాద్ గాత్రం ఉంటుంది. వాద్య సహకారం వయోలిన్ బిఎస్ నారాయణన్, మృదంగం వారణాసి కాళీప్రసాద్, కంజీరా కె కృష్ణప్రకాష్. 12:10 యువమణి ఆంగ్ల కార్యక్రమం ఉంటుంది. హిందీ కార్యక్రమం 12:40 వనితాలోకం కార్యక్రమం 1:20 ముత్తేవి సీతాకుమారి గారితో పరిచయం పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 2:30 బాల వినోదంలో పరమిత హై స్కూల్ విద్యార్థులు సమర్పించే కార్యక్రమం కదంబ కార్యక్రమం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో సతీ త్యాగమతి నాటకం రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచారి, నిర్వహణ డాక్టర్ సాంబ శివరావు కండ్రాతి, సహకారం జంగ అనిల్ కుమార్. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం ఉంటుంది. మైరావణ కథ మొదటి భాగం శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం ఆలపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వ్యవసాయ సూచనలు. 6:50 ఇందులో ఎరువుల వినియోగం సాగు పద్ధతులు గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల సాయిల్ సైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ డి విజయలక్ష్మి గారు అందించే వివరాలు ఉంటాయి. ఇల్లు వాకిలి కార్యక్రమం 7:15 ప్రస్తుత పంటల్లో ఎల్నినో ప్రభావం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారితో పరిచయం పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్యా. 8:03 కరెంట్ అవేర్స్ స్పాట్ లైట్. 9:15 9:30 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ టాక్స్ ఉంటుంది. రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారతయ్య సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ఉంటుంది. ఇవి మేము ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. నాలా ఫీజుతో 22A నిషేధిత నివాస భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఎల్నినో వస్తుందని ఎప్పటినుంచో నిపుణులు హెచ్చరించినా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ప్రకటించారు. రాష్ట్రంలో 22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టాభూముల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ణీత నాలా రుసుము చెల్లించడం ద్వారా అర్హత కలిగిన భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు జారీ చేసింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులను పారదర్శకంగా నిర్ణీత కాలపరిమితిలోగా వేగంగా పరిష్కరించాలని తన ఉత్తర్వుల్లో అధికారులను ఆదేశించింది. నగరంలోని మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. తార్నాకలోని సిఎస్ఐఆర్ ఐఐసిటీలో ఆయన అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా దిశ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సనత్నగర్ ఫతేనగర్ రైల్వే వంతెన విస్తరణకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై భారం తగ్గించేలా నూతన వేస్టు ప్లాంట్లు, ముషీరాబాద్లోని లెదర్ పరిశ్రమల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 20 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జారీ, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారంపై ఈరోజు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో లాజికల్ వ్యత్యాసాలు, నో మ్యాపింగ్ కారణాల వల్ల మొత్తం 92,88,181 నోటీసులు ఇవ్వాల్సి ఉండగా 92,88,180 నోటీసులను సిద్ధం చేసినట్లు తెలిపారు. వీటిలో 90,26,993 నోటీసులను ఓటర్లకు అందజేయగా 2,61,191 నోటీసులు పంపిణీకి పెండింగ్లో ఉన్నాయని వివరించింది. పరిశీలనల అనంతరం ఇప్పటివరకు 59,35,479 మంది ఓటర్లు తుది ఓటర్ల జాబితాకు అర్హులుగా తేలినట్లు ప్రకటించింది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస ప్రక్రియపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూసేకరణ, పునరావాస పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన నిధులు ఇప్పటికే సంబంధిత జిల్లాల కలెక్టర్లకు అందాయని పేర్కొన్నారు. కుడి ఎడమ కాలువల అంచనాలు సిద్ధం చేయడంతో పాటు పర్యావరణ అనుమతులు, ఎన్జీటీకి సంబంధించిన అంశాలను వేగంగా పరిష్కరించాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రజాప్రభుత్వం పేదల ఇంటికే సంక్షేమ పథకాలను చేరవేస్తుందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కట్టుకాచారం గ్రామంలో పాలేరు వాగుపై 6.65 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యామును మంత్రి ప్రారంభించారు. అనంతరం కట్టుకాచారం నుంచి బట్టుకుంటవాగు వరకు 2.5 కోట్ల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కట్టుకాచారంలో తమ ప్రభుత్వం ఏర్పడిన 35 నెలల్లో సుమారు 14 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్నినో పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో నీటి లభ్యతపై ప్రభావం పడుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కట్టుకాచారం వద్ద చెక్ డ్యాం నిర్మాణం పూర్తవడం రైతులకు ప్రయోజనకరమని పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కోసం అర్హులైన పట్టభద్రులు ఫారం 18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా తెలిపారు. గతంలో పేరున్నవారు కూడా తిరిగి దరఖాస్తు చేయాలని, ఆన్లైన్ లేదా ఏఈఆర్ఓల వద్ద పత్రాలు సమర్పించవచ్చునని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@

0: ఏఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా 18 దేశాలకు చెందిన 28 మంది విదేశీ ప్రతినిధులు ములుగు జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డాక్టర్ మరి చెన్నారెడ్డి, మానవ వనరుల అభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న సామర్థ్య వికాస్ శిక్షణలో భాగంగా వీరు ఆలయాన్ని సందర్శించి ఇక్కడి అద్భుత శిల్ప సంపదను కొనియాడారు. రాష్ట్రంలో ఈ నెల 10-18 వరకు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ బాజు తెలిపారు. బతుకమ్మ వేడుకల నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన ఆయన, చివరి రోజైన 18వ తేదీన ట్యాంకు బండిపై వేలాది మంది మహిళలతో సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. 10 రోజుల పాటు రవీంద్ర భారత్తో పాటు రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయని సీఎస్ పేర్కొన్నారు. ఎల్నినో వస్తుందని ఎప్పటినుంచో హెచ్చరించారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. విద్యుత్ సంక్షోభాన్ని ఎల్నినో బొగ్గు కొరత సాకులుగా చూపుతూ విఫలమైందన్నారు. సింగరేణిని పరిశీలించేందుకు వెళ్తే సెక్యూరిటీ పేరుతో అడ్డుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం సరైన నిర్వహణ లేక వర్షాకాలంలోనూ కరెంటు ఇవ్వలేకపోతుందన్నారు. వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ప్రకటించారు. క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రమాదానికి గురైన ట్రావెల్స్ యాజమాన్యంతో పాటు డ్రైవర్పై కేసు నమోదైనట్లు తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలకు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా వికారాబాద్ ఘాట్ రోడ్లో ప్రైవేటు బస్సు బోల్తాపడిన ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. మరో 50 మందికి గాయాలయ్యాయి.
1: చనిపోయిన 4 కుటుంబ సభ్యులకు మేము 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటిస్తాం. అందరూ కూడా పేద కుటుంబానికి సంబంధించిన చికిత్సకు సంబంధించి ఎవరు ఆందోళన పడొద్దని ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో అన్ని చర్యలు తీసుకుంటామని వారికి తెలియజేస్తాం.
0: ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ మహిళా కుట్టు మిషన్ల కోసం 18 నుండి 50 ఏళ్ల మధ్య గల బీసీ మహిళల నుంచి 7,323 దరఖాస్తులు వచ్చినట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ నదీం తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో వీటిని పరిశీలించి తుది జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా నాకాబందీ నిర్వహించారు. సరిహద్దుల నుండి బియ్యం, ధాన్యం, గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసినట్లు డీసీపీ భాస్కర్ ఆకాశవాణికి తెలియజేశారు.
2: ఈరోజు నాకాబందీ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మంచిర్యాల టౌన్లో ఆల్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, లాడ్జెస్ ను కూడా టీమ్స్ చెక్ చేస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మార్కెట్ ఏరియాలో చాలా విలువైన వ్యాపార సంస్థలున్నాయి. ఇక్కడ 24/7 అందుబాటులో ఉంటున్నాము. మా యొక్క ఆర్ముడ్ పార్టీ కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ అయి ఉంటుంది. ఎక్సర్సైజ్ లో భాగంగా ఈరోజు నాకాబందీ చేసినాము. జిల్లా వ్యాప్తంగా బార్డర్లలో కూడా నడుస్తుంది.
0: మెదక్ జిల్లా నర్సాపూర్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ ఛాంపియన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ఆరోగ్యం, పోషణ మెరుగుదలకు కృషి చేస్తున్న సిబ్బంది సేవలను నర్సాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీరాజు యాదవ్ అభినందించారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గ ఎన్నికలు ఈ నెల 11న జరగనున్నాయి. 15 ఈసీ స్థానాలకు గాను 33 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి మమత తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖరీఫ్ సీజన్ పంటల కొనుగోళ్లకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 2,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం, 4 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ముఖ్యాంశాలు మరోసారి. లాలా ఫీజుతో 22A నిషేధిత నివాస భూముల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఎల్నినో వస్తుందని ఎప్పటినుంచో నిపుణులు హెచ్చరించినా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఐటీ పరిశ్రమల మంత్రి డి శ్రీధర్బాబు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. केन्द्रीय सहकारिता मंत्री अमित शाह उक्तवान यत् सर्वकारः

0: గోపాలన ఆధారితం సంపూర్ణ పారిస్థితిక తంత్రం వికసయన్ అస్తి యేన గ్రామీణ అర్థవ్యవస్థాయై ప్రోత్సాహనం లభతే. ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః మాసికః ఆకాశవాణి కార్యక్రమః మన్ కీ బాత్ అద్య ద్వాదశ వర్షాణి పూరితాని. ఆరక్షిదలేన సూచితం యత్ సార్వజనిక సురక్షాం విధిం వ్యవస్థాం యాతాయాత సంచారం సునిశ్చేతుం నవదిల్లీ మండలే భారతీయ నాగరిక సురక్షా సంహిత త్రయోవింశత్యుత్తర ద్విసహస్రతమ వర్షస్య త్రిషష్టి ఉత్తరైకశతతమ భాగః ప్రభావీభూతః. ఆంధ్రప్రదేశే సత్యవేడు మండలస్య శ్రీ సిటీ ఇత్యత్ర ఏకేన ఔద్యోగిక వాష్ప యంత్ర విస్ఫోటేన చత్వారః కర్మకరాః మృతాః ఏకశ్చ గంభీర రూపేణ వ్రణితః. అపి చ ఏషియాయి క్రీడాయాం జపాన దేశే భారతేన అద్య పంచ స్వర్ణ పదకాని ద్వే రజత పదకే చ విజితే. అథ వార్తాః విస్తరేణ. కేంద్రీయ గృహ ఏవం సహకారితా మంత్రి అమిత శాహ అవదత్ యత్ నరేంద్ర మోదీ ప్రశాసనం గోపాలనస్య విషయే సంపూర్ణం తంత్రం వికసితుం ప్రయతతే. గోమయాత్ జైవ గైస్ జైవిక ఖాద్య నిర్మాణాత్ ప్రారభ్య దుగ్ధజన్య పదార్థానాం ప్రసంస్కరణం తథా చ తేషాం విపణస్య వ్యవస్థా అపి అస్మిన్నేవ తంత్రే అంతర్భవతి. ఏతేన గ్రామీణ అర్థవ్యవస్థాయాః వికాసే నూతనం ప్రోత్సాహనం ప్రారప్స్యతే. అద్య భోపాలనగరే ఆయోజితే రాజ్యస్తరీయ గౌపాలక సమ్మేళనే భాషమాణః అమిత శాహః అవదత్ యత్ సహకారితా మంత్రాలయస్య స్థాపనయా పశుపాలకాః సర్వాధికం లాభం ప్రాప్స్యంతి.
1: హమ్నే శ్వేత క్రాంతి 2 కీ శురువాత్ కీ హే. ఇస్మే హమ్ నయీ 75,000 సహకారీ డేరియా గావో మే బనాయేంగే ఔర్ 46,000 డేరియో కో మజబూత్ కరేంగే. 75,000 నయీ డేరియా బనానే మే సబ్సే జ్యాదా డేరీ మేరే మధ్యప్రదేశ్ మే బన్నే వాలీ హై.
0: ఆపరాధిక న్యాయ వ్యవస్థాయాః పరిష్కార విషయే అమిత శాహః భణితవాన్ యత్ భారతీయ న్యాయ సంహితాయాః పూర్ణరూపేణ కార్యాన్వయనే సతి ప్రథమ సూచనా ప్రతివేదనస్య పంజీకరణాత్ ఆరభ్య సర్వోచ్చ న్యాయాలయ పర్యంతం ప్రకరణానాం నిస్తారణం త్రివర్షాభ్యంతరే కర్తుం శక్యతే. ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః మాసిక ఆకాశవాణి కార్యక్రమః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమః అద్య ద్వాదశ వర్షాణి ప్రపూరితవాన్. అస్య కార్యక్రమస్య ప్రథమం ప్రసారణం చతుర్దశోత్తర ద్విసహస్రతమే వర్షె విజయదశమ్యాః అవసరే ప్రసారితః అభవత్. సాంప్రతం యావత్ మన్ కీ బాత్ కార్యక్రమస్య 38,100 సంస్కరణాని ప్రసారితాని. విగతేషు ద్వాదశ వర్షేషు మన్ కీ బాత్ కార్యక్రమమాధ్యమేన సమగ్రదేశే జాయమానం సకారాత్మకం పరివర్తనం ప్రకాశయితుం భారతస్య వికాసయాత్రాయాం భారతీయ నాగరికాణాం సక్రియాంశగ్రహణం ప్రోత్సాహయితుం చ ఏకం విశిష్టం మంచం ప్రదత్తవాన్. అనేన మాసిక కార్యక్రమేణ ప్రధానమంత్రి దేశస్య తేషాం జనానాం ప్రేరణాదాయీ కథాః వినిమయం కరోతి. యే శిక్షా స్వాస్థ్య పర్యావరణ సంరక్షణ నవాచార సమాజ సేవాదిషు క్షేత్రేషు విశిష్టం యోగదానం కుర్వంతి. దిల్లీ ఆరక్షిదలం అవదత్ యత్ సురక్షాం లోక వ్యవస్థాం నిర్బాధ యాతాయాత్ సంచారం చ సునిశ్చేతుం నవదిల్లీ మండలే భారతీయ నాగరిక సురక్షా సంహితాయాః త్రిషష్ట్యధికైకశతతమా ధారా ప్రవర్తతే. సార్వజనిక సూచనాయాం నవదిల్ల్యాః ఆరక్షి ఉపాయుక్తః అవదత్ యత్ అనుమతి విహీనాః జనసమ్మర్దాః సార్వజనిక భాషణాని ఉద్ఘోషకరణం శోభాయాత్రాః ప్రదర్శనాని అన్యాః నిర్దిష్టాః గతివిధయః చ నిషిద్ధాః సంతి ఇతి. సూచనాయాం ఇదమపి ఉక్తం యత్ అద్య నిర్ధారితాయ కస్మైచిదపి విరోధ ప్రదర్శనాయ అనుమతిః న ప్రదత్తా. అపి చ తాదృశస్య కస్యచిత్ విరోధ ప్రదర్శనస్య విషయే నవదిల్లీ మండలస్య ఆరక్షిదలేన కాచిత్ పూర్వసూచనా న ప్రాప్తా. దిల్లీ ఆరక్షిదలం నాగరికాన్ ప్రార్థితవత్ యత్తే ఆదేశస్య కఠోరతయా పాలనం కుర్వంతు ఆరక్షిదలేన సహ సహయోగం చ కుర్వంతు. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణితః ప్రసార్యతే.

0: సర్వదా సర్వత్ర చ వార్తాభ్యః అద్యతన వృత్తాంతేభ్యశ్చ ఎక్స్ పటలే అట్ ఏఐఆర్ న్యూస్ హిందీ అథ ఫేస్బుక్ పటలే ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఇత్యత్ర అస్మాన్ అనుసరంతు.
1: ఆంధ్రప్రదేశ అద్య సత్యవీడు మండలస్య శ్రీ సిటీ క్షేత్రే ఏకస్మిన్ నిజ ఔద్యోగిక కేంద్రే వాష్పయంత్రస్య విస్ఫోటే చత్వారః శ్రమికాః మృతాః, అన్యః ఏకః చ గంభీర రూపేణ ఆహతః. అయం విస్ఫోటః విశేషార్థిక క్షేత్రే స్థితస్య ఏకస్య ఉద్యోగశాలాంతర్గతః అభవత్. ద్వౌ శ్రమికౌ ఘటనాస్థలే ఏవ మృతౌ, అన్యత్రయః చ గంభీర రూపేణ ఆహతః, సమీపస్థం చికిత్సాలయం నీతాః. ఆహతేషు ద్వౌ శ్రమికౌ పశ్చాత్ చికిత్సాకాలే మృతౌ. అవశిష్టస్య శ్రమికస్య చికిత్సా గహన చికిత్సా కక్షే ప్రచలతి. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మహోదయః అస్యాం ఘటనాయాం అతిశయ దుఃఖం ప్రకటితవాన్. సహ వరిష్ఠాధికారిభిః సహ సంభాష్య తాన్ ఆవశ్యకాన్ ఉపాయాన్ కర్తుం శోకసంతప్తేభ్యః పరివారేభ్యః సర్వవిధం సంభావ్యం సహాయం ప్రదాతుం చ నిర్దిష్టవాన్. ఓమానదేశే స్థితః భారతీయ దూతావాసః హోర్ముజ్ జలసంధౌ ప్రక్షేప్యాస్త్రేణ ఆహతే కువైత్ ధ్వజాంకితే ఎం టి కాజిమా తృతీయ ఇతి తైలవాహకే జలయానే స్థితానాం పంచానాం భారతీయ నాగరికాణాం రక్షణకార్యస్య సమన్వయం అకరోత్. సామాజిక సంచార మాధ్యమే ప్రకాశితే సందేశే దూతావాసః అవదత్ యత్ సర్వే పంచ భారతీయ నాగరికాః సురక్షిततया తటం ఆనీతాః. నిరంతరం సహయోగాయ సహాయ్యాయ చ దూతావాసః ఓమాన దేశస్య అధికారిభ్యః ధన్యవాదాన్ అర్పితవాన్. విదేశమంత్రాలయః అవదత్ యత్ విదేశేషు స్థితానాం భారతీయ నావికానాం సురక్షాయై సంరక్షణాయ కళ్యాణాయ చ దూతావాసః ప్రతిబద్ధః అస్తి. రాజ్యసభాయాః ఉపసభాపతేః హరివంశస్య నేతృత్వే ఏకం భారతీయ సంసదీయ ప్రతినిధిమండలం అంతర్ సంసదీయ సంఘస్య త్రిపంచాశదుత్తరైకశతమ్యాం సభాయాం తత్సంబద్ధోపవేశనేషు చ భాగం గృహీతుం తంజానియాదేశం ప్రతి ప్రస్థితవాన్. ఏతాని ఉపవేశనాని మాసస్య అస్య పంచ దినాంకతః నవ దినాంక పర్యంతం ఆయోజ్యంతి. ఏతత్ ప్రతినిధిమండలం సమకాలీన వైశ్విక మహత్వస్య విషయేషు వివిధాసు సభాసు విచారగోష్ఠీషు కర్మశాలాసు చ భాగం గ్రహీష్యంతి. ఏతేషు విషయేషు భారతస్య దృష్టికోణం స్పష్టం వక్షతి. శ్రీ హరివంశః శాసి పరిషదః సామాన్య వాద వివాదస్య ఆపత్కాలీన విషయక వాద వివాదస్య తథా చ సంసదీయ సంఘస్య అధ్యక్ష పదస్య అభ్యర్థినాం శ్రవణస్య చ కార్యక్రమేషు భాగం గ్రహీష్యతి. జపాన్ దేశి ప్రచల్యమానేషు ఏషియాయి క్రీడాసు అద్య భారతం పంచ స్వర్ణ పదకాని ద్వే రజత పదకే ద్వే కాస్య పదకే చ జితవత్. భారతీయం పురుషాణాం హాకీ దళం మలేషియా దేశం పరాజిత్య దేశస్య స్వర్ణ పదకం ప్రాప్తవత్. భారతీయం పురుషాణాం క్రికెట్ దళం పాకిస్తానం పరాజిత్య స్వర్ణ పదకం జితవత్. మల్లయుద్ధే పురుషాణాం సప్తపంచాశత్ కిలోగ్రాం భారవర్గే అమన్ సహరావత్ స్వర్ణ పదకం, సప్తనవతి కిలోగ్రాం భారవర్గే దీపక పున్యా చ కాస్య పదకం జితవాన్. అంతిమ పంఘాల మహిళానాం త్రిపంచాశత్ కిలోగ్రామ భారవర్గే రజత పదకం ప్రాప్తవతీ. అపి చ గోల్ఫ్ క్రీడాయాం ప్రణవీ శరత్ అర్స్ మహిళానాం వైయక్తిక స్పర్ధాయాం స్వర్ణ పదకం, దళ స్పర్ధాయాం చ రజత పదకం ప్రాప్తవతీ. మహిళానాం రికార్వ ధనుర్విద్యాయాం కుంకుం మోహోడ్ స్వర్ణ పదకం జితవతి. నీరజ్ చౌహాన్ చ పురుషాణాం రికార్వ స్పర్ధాయాం కాస్య పదకం ప్రాప్తవాన్. పదకతాలికాయాం భారతం ఏకవింశతిః స్వర్ణ పదకాని సమావిష్టాని. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ము మహోదయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహోదయః పదక విజేత్రీన్ అభినందితవంతః ఇతి వార్తాః.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విందాం.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్. a program of learning for everyone.
4: Hello listeners, we now bring you a lesson from PED second year students. The title is Measurement in English Language Teaching. Dr. G. Mary Sunanda will present the lesson.
5: English language teaching, abbreviated as ELT, is not different from our regular English teaching. The notion is very clear. In the sense, it is as same as the English period in school timetable. A dictionary says English language teaching is the teaching of English to students whose first language is not English. Let me put it in this way. Teaching English to students who have been born in multilingual country like India, Africa, etc. Not only teaching to multilingual country students, but teaching English language to all the age group people. See, here I am trying to tell you about the abbreviated form and the meaning of ELT. Now let us see the term measurement. It means a teacher, after teaching a particular lesson, skill or unit, tests the knowledge of the students, how far they have achieved the aims of teaching a particular lesson, skill or unit. She prepares a blueprint of question paper and administers to students. Then collects the answer scripts and measures. Means she give or he gives the numeric value to an answer. That means measurement in ELT means giving a numeric value to what or she has answered. Say awarding 5 marks or 6 marks, etc. Thus, a student will get a total number of marks in particular test. Okay, now comes the very important point. The point is that what needs to be measured. Okay, so before we go deep into discuss the measurement of ELT, let us see the term evaluation. Evaluation is a procedure or method of knowing whether or not the teaching and learning process have been done by the teachers effectively and properly, by knowing whether the indicators, the materials, the learning strategies, media, measurement, procedures, test, items are in agreement with competencies or not. Okay, so that means evaluation is a comprehensive one. It includes overall performance and all the tools, materials, the teacher, the students, etc. Measurement is subject related. Now, this ELT has three different very important components like teacher, materials and students. See, in ELT, there are so many concepts. All these needs to be measured. The materials, teaching, projects, teachers, programs, courses, textbooks, teaching aids, blackboard, question papers and worksheets that are given to students to fill and give back to teachers. Okay, so what comes to your mind? Textbook is a part of material. So let us know something about textbook. The textbook, as it was mentioned by Pauline and Reed Dickens, was by far the most influential aid to teaching the language. Yet, English textbooks were rarely reviewed seriously and almost never critically assessed for their usefulness in the hands of students. The next teaching aid that is always present in the classroom is blackboard. E.F. Candlin says, "A language is a form of human communication and can best be learnt by direct personal communication between the teacher and the pupils. It is the immediacy of its impact and the complete control the teacher has over it, which may be the blackboard the most effective of all teaching aids." What comes to the components of ELT? Just now we have seen the textbook and also the blackboard as a teaching aid. Now we are all aware of the LSRW skills. What components are there in reading? Let us now see. Okay, phonemic awareness. Phonemes are the smallest units in English language. It is the smallest unit of sound

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.

0: వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో యాసంగిలో మొక్కజొన్నపై కత్తెర పురుగు యాజమాన్యం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారు అందించే వివరాలు.
1: అందరికీ నమస్కారం. నా పేరు ఎం రాజశేఖర్. నేను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్లో కీటక శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. యాసంగిలో మొక్కజొన్న పంటల లోపల వచ్చేటటువంటి కత్తెర పురుగు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. యాసంగిలో సాగు చేసేటటువంటి మొక్కజొన్న పంటకు ప్రధాన సమస్య కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు అనేది ముఖ్యంగా మనకు మొక్కజొన్న పంటను ప్రధానంగా మనం పంట విత్తిన దశ నుంచి పంట కోసే వరకు అన్ని దశల లోపల ఆశించి మొక్కజొన్న పంటను నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు, రెక్కల పురుగు అనేది మనకు లేత ఆకుల యొక్క అడుగు భాగం మీద మనకు 100 నుంచి 150 గుడ్లను ఒక 10 నుంచి 15 సముదాయాలుగా పెడుతుంది. అంటే ఒక పురుగు దగ్గర 2000 నుంచి 1500 గుడ్లను పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ గుడ్ల నుంచి పొదిగినటువంటి రెక్కల పురుగులు ఆకుల నుంచి బయటకు వచ్చి ముందుగా లేత ఆకుల మీద ఉండేటటువంటి పత్రహారితాన్ని గోకి తినడం ద్వారా ఆకుల మీద చారలు ఏర్పడడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా బాగా ఎదిగినటువంటి లార్వాలు మొక్కజొన్న లోపల ఉండేటటువంటి శాకీయ దశ లోపల మన కాండం లోపలికి చొచ్చుకొని పోయి అందులోపల ఉండేటటువంటి పత్రహారితాన్ని తినడం ద్వారా మనకు కొమ్మలు ఎండిపోవడం, అదేవిధంగా మొవ్వు చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రైతు సోదరులు మనం ముఖ్యంగా ఈ మొక్కజొన్న పంటల లోపల మనకు కత్తెర పురుగు యొక్క ఉధృతి ఉందా లేదా అని చూసుకోవాలంటే మనం ముఖ్యంగా 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమైనది ఏంటంటే మనకు ఆకుల మీద తెల్లటి చారలు కనిపించడం, తర్వాత ఆకుల మీద నిర్దిష్ట ఆకారం లేని రంధ్రాలు కనిపించడం, అదేవిధంగా మనకు మొవ్వు ఎండిపోవడం అనేది ఒకటి. తర్వాత 4 చూసుకున్నట్లయితే మనకు మొక్క మీద ఈ యొక్క పురుగు విసర్జించిన పదార్థం మనకు గోధుమ రంగు లోపల కనిపిస్తుంటుంది. ఈ యొక్క 4 లక్షణాలు కనిపిస్తున్నట్లయితే ఇట్లా తప్పకుండా రైతు సోదరులు వారి యొక్క పొలం లోపల ఈ యొక్క మొక్కజొన్న లోపల కత్తెర పురుగు ఉన్నట్టుగా గుర్తించాలి. కాబట్టి ఈ యొక్క కత్తెర పురుగు అనేది మనం యాజమాన్య పద్ధతిలో చూసుకున్నట్లయితే మనం ఓన్లీ రసాయనాలను పిచికారీ చేసుకోకుండా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చేపట్టినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క మొక్కజొన్న లోపల వచ్చేటటువంటి కత్తెర పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ముందుగానే అంటే ఇప్పుడు వచ్చే నెల నుంచి చాలామంది రైతు సోదరులు మొక్కజొన్న పంటను సాగు చేస్తారు కాబట్టి ఫస్ట్ లోతస్సు దుక్కులు అనేది దున్నుకోవాలి. ఈ యొక్క లోతస్సు దుక్కులు దున్నుకోవడం వలన ఏమవుతుందంటే మనం ఈ యొక్క కత్తెర పురుగుకు సంబంధించినటువంటి కోశస్ దశలు నేల లోపల నుండి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ కోశస్సు దశలు బయటకు వస్తావో అవి సూర్యరశ్మి తగలడం వలన అవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీటిని పక్షులు మరియు ఇతర జీవరాశులు వాటిని తిని నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పంట విత్తుకునే ముందు తప్పకుండా మొక్కజొన్న పంటను విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ యొక్క విత్తన శుద్ధికి మనకు మార్కెట్ లోపల చాలా మంచి రసాయనం అవైలబుల్లో ఉంది. అది ఏంటంటే సయాంత్రనోలిపోల్ ప్లస్ థైమెథాక్సమ్ కలిసినటువంటి మందును మనం 6 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి పట్టించి ఒక అరగంట నీళ్ళలో ఆరబెట్టుకుని విత్తుకోవాలి. అంతేకాకుండా మనం విత్తుకున్నప్పుడు ఏమో విత్తిన తర్వాత అంటే విత్తన శుద్ధి చేసుకుని విత్తిన తర్వాత కూడా మనకు అక్కడక్కడ ఈ యొక్క కత్తెర పురుగు యొక్క ఉధృతి రావడానికి అవకాశం, అంటే దాదాపుగా మనకు ఒక 20 నుంచి 25 రోజులు విత్తన శుద్ధి చేయడం వలన మన కత్తెర పురుగు యొక్క ఉధృతి అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ 25 డేస్ తర్వాత అంటే 25 రోజుల తర్వాత తప్పకుండా ఎకరానికి ఒక 5 నుంచి 6 లింగాకర్షణ బుట్టలు అనేది పెట్టుకోవాలి. ఈ ఒక లింగాకర్షణ బుట్టలు మనకి ఎక్కువ ఖర్చు కూడా కాదండి. ఒక లింగాకర్షణ బుట్టు యొక్క ఖర్చు 40 రూపాయలు, అంటే 40x5 బుట్టలు పెట్టుకుంటే 200 రూపాయల లోపల మీకు ఖర్చు తక్కువ ఖర్చుతోటి అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క బుట్టలు పెట్టుకోవడం వల్ల ఏమి ఉపయోగం అంటే ఈ యొక్క బుట్ట ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఆ యొక్క రసాయనానికి మనకి ఎక్కడైతే మొగరెక్క పురుగులు ఉన్నాయో ఆ మొగరెక్క పురుగులు ఆకర్షితమైపోయి ఆ యొక్క బుట్టలో పడి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎకరానికి ఒక 5 లింగాకర్షణ బుట్టలు అనేది అమర్చుకోవాలి. అంతేకాకుండా మనకు మొక్కజొన్న పంట అనేది శాకే దశ లోపల అంటే మనకు మోకాళ్ళ ఎత్తు దశ లోపల ఉన్నప్పుడు ఒకసారి మనం ఏం చేయాలంటే మనం కార్బోఫిరాన్ గ్రానుల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఆ యొక్క గ్రానుల్స్ ఒక్కొక్క సుడిలో ఒక జస్ట్ ఒక 3 నుంచి 4 గింజలు పడే విధంగా చేసుకోవాలి. అంతేకాకుండా మొక్కజొన్న పంటను ఏక పంటగా అంటే ఒకటే పంటలాగా సాగు చేయకుండా మొక్కజొన్నతో పాటు ఇతర అంతర పంటలు అయినటువంటి కంది కానీ తర్వాత పెసర కానీ బొబ్బర కానీ అటువంటి పంటలను సాగు చేసుకోవడం వల్ల కూడా కొద్ది వరకు ఈ యొక్క కత్తెర పురుగు యొక్క ఉధృతి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చాలా ప్రాంతాల లోపల రైతులు కొన్ని రకాలైనటువంటి అంటే ఇండిజీనస్ అంటే ట్రెడిషనల్గా సాంప్రదాయ పద్ధతుల లోపల కొన్ని రకాలను డెవలప్ చేయడం అనేది జరిగింది. అందులో కూడా చూసుకున్నట్లయితే సున్నం అంటే మన ఇంటికి వేసేటటువంటి సున్నం ఒక పాలు, అంతేకాకుండా దాని లోపల 9 పాలు ఏమో ఇసుకను కలిపేసుకొని సుడిలో వేసుకున్నట్లయితే కూడా కొద్ది వరకు ఈ యొక్క కత్తెర పురుగు యొక్క ఉధృతిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి అంటే నేను విత్తన శుద్ధి, అంతర పంటలు, తర్వాత నెక్స్ట్ లింగాకర్షణ బుట్టలు, తర్వాత సుడిలు

లోపల మనం సున్నం ప్లస్ ఇసుక కలిపి ఇవన్నీ చేయలేని ఎడల తప్పకుండా రైతు సోదరులు జీవ సంబంధితమైనటువంటి పురుగు మందు అయినటువంటి మెటరైజమ్ అనేసోఫిలి అనేటటువంటి మందు ప్రస్తుతం మార్కెట్లో చాలా విరివిగా అవైలబుల్ ఉంది. అది 5 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి మొక్క యొక్క సుడిలో పడే విధంగా పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనకు మంచి

0: క్లోరాన్ ట్రనోలిపోల్ అనేటటువంటి మందును 80 మిల్లీలీటర్లను ఒక ఎకరానికి, అంటే 80 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు మనకు కత్తిరపురికి ఒక ఉధృతిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇట్లా మనకు స్పైనోటోరం అనేటటువంటి మందు 0.5 ml నీటికి, అంటే 100 మిల్లీలీటర్లను 180 నుంచి 200 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనం ఈ యొక్క కత్తిరపురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇట్లా ఇమామెక్టిన్ బెంజోయిట్ అనేటటువంటి మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి, అంటే 100 గ్రాములను 180 లీటర్ల నీళ్ళలో కలిపేసుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనం ఎక్కువ కత్తిరపురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు పురుగు మందు పిచికారి చేసినా రైతు సోదరులు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా పురుగు మందు అనేది మ్యాక్సిమం సాయంత్రం వేళలో, ఎస్పెషల్లీ మొక్కజొన్న పంట లోపల కత్తిరపురుగుకైతే సాయంత్రం వేళలో పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు సాయంత్రం వేళలో పిచికారి చేయాలంటే మనకి యొక్క కత్తిరపురుగు అనేది సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయం లోపలనే దీని యొక్క యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పిచికారి చేయడం వల్ల మంచి రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు పిచికారి చేసినా కూడా ఆ యొక్క మందు అనేది మొక్క యొక్క మువ్వులో పడే విధంగా పిచికారి చేసుకోవాలి. లేదంటే ఇట్లా మనకు సాంప్రదాయ పద్ధతి లోపల 10 కేజీల తౌడును తీసుకొని అందులోపల 2 కిలోల బెల్లం కలిపేసుకొని ఒక రాత్రంతా దాన్ని పులియబెట్టుకొని మరుసటి రోజు సాయంత్రం దాని లోపల ఒక 500 మిల్లీలీటర్లు క్లోరోఫైరిఫస్ కలిపిన తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని మొవ్వులో వేసుకున్నట్లయితే కూడా మనం యొక్క మొక్కజొన్న లోపల ఆశించేటటువంటి కత్తిరపురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తక్కువ ఖర్చుతోటి పై సూచించిన యాజమాన్య పద్ధతులు సక్రమంగా పాటించినట్లయితే గిట్ల మొక్కజొన్నలో ఆశించినటువంటి కత్తిరపురుగును సమర్థవంతంగా అదుపు చేసుకుని అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదములు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు విన్న పాట 35 చిన్న కథ కాదు సినిమా నుంచి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబరిచి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోం సహకారాల శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. భోపాల్లో జరిగిన రాష్ట్రస్థాయి గోపాలక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ఆవు పేడతో బయోగ్యాస్

సేంద్రీయ ఎరువుల తయారు నుంచి పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం వరకు పశుపోషణ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటు వల్ల పశుపోషకులు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని అన్నారు. క్రిమినల్ జస్టిస్ సంస్కరణలపై మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత దేశ న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారుతుందని, ఎఫ్ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసుల పరిష్కారం 3 సంవత్సరాల్లో పూర్తయ్యేలా వ్యవస్థ మారుతుందని తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు 2026లో మంత్రి మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో పిల్లలు ఎదుర్కొంటున్న సైబర్ వేధింపులు, పిల్లల లైంగిక వేధింపుల దృశ్యాలు, డీప్ ఫేక్స్ వంటి ముప్పులను అరికట్టేందుకు న్యాయ సహాయ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు సులభంగా న్యాయం అందేలా చైల్డ్ హెల్ప్ లైన్ 1098, టెలీలా, ఈ కోర్టల ప్రాజెక్టుల ద్వారా ప్రక్రియను సరళీకృతం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సేవలను కొనియాడుతూ న్యాయరథం మొబైల్ లోక్ అదాలత్ వాహనాన్ని అభినందించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం టాంజానియాకు బయలుదేరింది. ఈ నెల 5 నుంచి 9 వరకు జరగనున్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 153వ అసెంబ్లీలో ఈ బృందం పాల్గొంటుంది. సమకాలీన ప్రపంచ సమస్యలపై జరిగే చర్చల్లో భారత ప్రతినిధులు పాల్గొని ఆయా అంశాలపై భారత దృక్పథాన్ని వెల్లడించనున్నారు. హరివంశ్ గవర్నింగ్ కౌన్సిల్, జనరల్ డిబేట్, అత్యవసర అంశంపై చర్చతో పాటు ఐపీయు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, శాంతి, అంతర్జాతీయ భద్రత, సుస్థిర అభివృద్ధి, మహిళల భాగస్వామ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఉగ్రవాద నిరోధం, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, భవిష్యత్ పనులు, సముద్ర భద్రత, వాతావరణ మార్పులు, పర్వతాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ వంటి అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. హార్మజ్ జలసంధిలో ప్రాజెక్టైల్ దాడికి గురైన కువైట్కి చెందిన ట్యాంకర్ ఎంటీ కజీమా 3లో ఉన్న 5 భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు తరలించినట్లు రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓమన్లోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో ఈ రక్షణ చర్యలు చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ చర్యల్లో సహకరించిన ఓమన్ అధికారులకు రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రత, రక్షణ, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. భారత్ ప్రపంచంలోని 75 నుంచి 80% ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛ వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకునేలా కొత్త వాణిజ్య నెట్వర్క్ను అభివృద్ధి చేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చికాగోలో యుఎస్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాల్లో భారత్ అనేక దేశాలతో వాణిజ్య చర్చలను గణనీయంగా విస్తరించిందని, మరికొన్ని దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వాణిజ్య సంబంధాల విస్తరణతో భారత్లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు పెద్ద అంతర్జాతీయ మార్కెట్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. 2014 ముందు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్న భారత్ గత 4 నుంచి 4.5 ఏళ్లలో 31 అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల కోసం ముందుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఈ దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల విలువ సుమారు 60 ట్రిలియన్ డాలర్లుగా ఉందన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుడు నవ్ప్రీత్ సింగ్ను టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నవ్ప్రీత్ సింగ్ నయాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో టర్కీ పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి హెరాయిన్, మెథామ్ఫెటమైన్ వంటి మాదక ద్రవ్యాలను భారత్కు అక్రమంగా తరలించేవాడని, అతని అసలు గుర్తింపును దర్యాప్తు సంస్థలు గుర్తించి టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చాయని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా సహా పలు నేరాలకు సంబంధించిన కేసుల్లో అతన్ని జైలుకు పంపించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను విదేశాల నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో చర్యలు చేపట్టిందని, 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 36 దేశాల నుంచి 288 మంది పరారైన నిందితులను భారత్కు తీసుకొచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంప్రదింపులు, సంస్థల మధ్య సమన్వయం, దౌత్యపరమైన చర్యలతో పరారైన నిందితులను తిరిగి తీసుకొస్తున్నామని, 2029 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి నార్కో కార్టెల్ను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న వేళ మందుగుండు సామాగ్రి, యుద్ధ విమానాలు, ఆపరేటింగ్ వ్యవస్థ

0: ఆహారాలు సరఫరా మార్గాల కొరతను పలు దేశాలు ఎదుర్కొంటున్నాయని, ఈ పరిస్థితుల్లో స్వయం సమృద్ధి సాధించడం భారత్కు అత్యవసరమని భారత్ వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. 94వ వాయుసేన దినోత్సవానికి ముందు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి కోసం వాయుసేన ఇప్పటికే గణనీయమైన కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి ప్రస్తావిస్తూ, వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని, ఏఐ సహాయంతో పనిచేసే బలగంగా మారుతున్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మానవ ప్రమేయం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
1: We have to have an AI augmented force. AI is entering into every field of Indian Air Force today, but it is an AI augmented force where AI assists, but the human remains in the decision making chain.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014లో విజయదశమి సందర్భంగా ప్రారంభమైన తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇటీవల 138వ సంచిక పూర్తి చేసుకుంది. గత 12 ఏళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల మార్పులను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు దేశ అభివృద్ధిలో పౌరులు చురుగ్గా భాగస్వాములు కావడానికి మన్ కీ బాత్ వేదికగా నిలుస్తుంది. ఈ నెలవారీ కార్యక్రమంలో విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు, సామాజిక సేవ వంటి రంగాల్లో మార్పు తీసుకొస్తున్న దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల స్ఫూర్తిదాయక కథలను ప్రధానమంత్రి పంచుకుంటారు. మన్ కీ బాత్ ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ల్లో ప్రసారమవుతుంది. ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో కూడా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన యూట్యూబ్ ఛానళ్లలోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబర్చి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హాకీ ఫైనల్లో భారత్ 5-1 గోల్స్ తేడాతో మలేషియాను ఓడించి బంగారు పతకాన్ని సాధించి 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక రెజ్లింగ్లో భారత రెజ్లర్ అమన్ సెహరావత్ 57 కేజీల విభాగంలో ఉత్తర కొరియా రెజ్లర్పై 11-7 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని సాధించారు. ఈ విజయాలతో భారత్ మొత్తం 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి 85 పతకాలతో పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. ముల్లన్పూర్లో వెస్టిండీస్తో జరుగుతున్న 3వ చివరి వన్డే మ్యాచ్లో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు భారీ స్కోర్ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టులో కేఎల్ రాహుల్ 83 బంతుల్లో 129 పరుగులతో నాటౌట్గా నిలవగా, రోహిత్ శర్మ 92, రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు చేశారు. 3 వన్డేల ఈ సిరీస్ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకోగా, ఈ మ్యాచ్ల్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లోని చాలా ప్రాంతాల్లో, ఉత్తరాఖండ్, బీహార్లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి నైరుతి ఋతుపవనాలు మరింతగా వెనక్కి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
1: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
0: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
1: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
2: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో రబీ పంటల్లో అనగా ఆరుతడి పంటల్లో సాగు, వాటి యాజమాన్య పద్ధతుల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నేలల విభాగంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ డి విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి శారద.
3: ఆకాశవాణి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో రబీ పంటల సాగు, యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో రబీలో వివిధ రకాల పంటలను సాగు చేస్తుంటారు రైతు సోదరులు. ప్రస్తుతం రబీ పంటలు వేసుకునే సమయం రాబోతున్నందున రైతులందరూ సరైన పంటలు ఎంచుకోవడానికి, సరైన సమయంలో విత్తుకోవడానికి నీల లభ్యత, నీటి లభ్యతను బట్టి ఎలాంటి పంటలు ఎంచుకోవాలి అనే విషయాల్ని మనతో చర్చించడానికి ఈరోజు మన స్టూడియోస్కి విచ్చేశారు డాక్టర్ డి విజయలక్ష్మి గారు. వీరు రాజేంద్ర నగర్లోని నేల విభాగానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త. నమస్కారం అండి డాక్టర్ డి విజయలక్ష్మి గారు.
4: నమస్కారము.
3: మేడం చెప్పండి, ఈరోజు ముందుగా రబీ పంటలను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలంటారు?
4: ప్రస్తుతం రబీ పంటలు వేసుకునే సమయం రాబోతున్నందున రైతులందరూ సరైన పంటలు ఎంచుకుని సరైన సమయంలో విత్తుకోవాల్సిన అవసరం ఉంది. నేల రకము, నీటి లభ్యత మరియు విత్తే సమయంని పరిగణలోకి తీసుకుని పంటల్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎలినినో పరిస్థితుల దృష్ట్యా తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకుని మంచి దిగుబడులు పొందాలి. ముఖ్యంగా ఏ నేల రకాన్ని బట్టి పంటల్ని ఎంపిక చేసుకోవాలి అంటే, వర్షాధార నేలలు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ వచ్చేసింది కాబట్టి మనము ఎక్కువగా బోర్వెల్లు కానీ కెనాళ్ల మీద కూడా డిపెండ్ అవుతాము. కాల్వలు వస్తాయనే నమ్మకం లేనందున తప్పకుండా నీటి వసతులు ఉన్నప్పుడు మాత్రమే నేల రకాన్ని బట్టి పంటల్ని ఎంచుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. ముఖ్యంగా ఎర్ర నేలల్లో జొన్నలు, ఉలువలు విత్తుకోవచ్చు. నల్ల నేలల్లో అయితే జొన్న, తెల్ల కుసుమలు, పొద్దుతిరుగుడు, శనగల్ని సాగు చేసుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో ఎల్నినో ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి నీటి వసతి గల ఎర్ర నేలల్లో పెసర, మినుము, బొబ్బర్లు, జొన్న, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, రాగులు, వేరుశనగ, ఆముదము, కంది, రబీ కందిని సాగు చేసుకోవచ్చు. నీటి వసతి గల నల్ల నేలల్లో అయితే మొక్కజొన్న, ఆముదం, పొద్దుతిరుగుడు పైర్లను విత్తుకోవచ్చు. పట్టణాలకు దగ్గరగా ఉన్న రైతులు కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడం అనేది చాలా శ్రేయస్కరము. ఎందుకంటే ఇవి మనకి తొందరగా మార్కెట్ అనుగుణంగా ఉంటాయి కాబట్టి పట్టణ పరిసరాల్లో ఉన్న రైతులందరూ కూడా తప్పకుండా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకోవాలి.
3: రబీ పంటలను విత్తే సమయం ఆధారంగా ఎలా ఎంపిక చేసుకోవాలి?
4: కందిని రబీ పంటగా సాగు చేసినప్పుడు సెప్టెంబర్ 15 అంటే ఆల్రెడీ మనకు అయిపోయింది, అనగా అక్టోబర్ మొదటి వారం నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకుంటే మనకు సరైన సమయంలో దిగుబడి వస్తుంది. ఎకరానికి మనకి దీనికి 6 నుంచి 8 కిలోల విత్తనం అవసరం పడుతుంది. మధ్యకాలిక రకాలైన ICPL 8503, WRG 27 53 65, LRG 11, ICPL 8719, ICPL 8863 మరియు MRG 1004 అనే రకాలను మనము రబీలో సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకాలు. రబీ కంది జనవరిలో పూతకు వస్తుంది. ఈ సమయంలో శనగపచ్చ పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. 2 నుంచి 3 తడులు ఇవ్వగలిగితే ఏ ప్రాంతంలోనైనా ఈ రబీ కంది సాగు చేసుకోవచ్చు. తర్వాత వచ్చే పప్పు ధాన్యాల్లో ముఖ్యమైనవి పెసర, మినుము. ఈ 2 ముఖ్యమైన పప్పు ధాన్యాలు అక్టోబర్ మొదటి వారం నుండి అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు. పెసరలో అతి స్వల్పకాలిక రకాలైన WGG 42, WGG 37, MGG 295, MGG 347 రకాలను సాగు చేసుకోవచ్చు. మినుములో PU 31, LBG 645, 685, 752 వంటి రకాలు

అనుకూలంగా ఉన్నాయి. పెసర అయితే ఎకరానికి 6 కిలోలు, మినుము అయితే 8 కిలోల విత్తనాలు అవసరం పడతాయి. వరి మాగాణుల్లో ఎవరైతే వానాకాలము నీటి సౌకర్యం ఉన్నవాళ్ళు వరి సాగు చేసి, ఇప్పుడు యాసంగిలో ఈ ఎలినినో ప్రభావాల దృష్ట్యా నీటి తడులుగా ఇచ్చేంత స్తోమత లేనప్పుడు వరి మాగాణుల్లో వరి తర్వాత పెసర మరియు మినుమును నవంబర్లో వేసుకోవచ్చు. వరి కోతకు 2-3 రోజుల ముందే పెసర మినుముల్ని చల్లుకోవాలి. ఈ చల్లుకునే విధానానికి కొంతమేర విత్తనాలు ఎక్కువ అవసరం పడుతుంది, అనగా మనకి 16 నుంచి 18 కిలోల విత్తనము అవసరమవుతుంది. ఇది ఎప్పుడు వేసుకోవాలి అంటే వరి కోసిన తర్వాత, చివరి తడి ఇచ్చిన తర్వాత మనకి కొంచెం తేమ ఉంటుంది, ఆ తేమలోనే మనము ఈ పెసర మినుము విత్తనాలను వేసుకుంటే రబి పంటగా ఉపయోగపడుతుంది. పెసర పంటను వేసవి పంట కూడా ఫిబ్రవరి నుంచి మార్చి వరకు కూడా విత్తుకోవచ్చు. కానీ ప్రస్తుతం రబీలో ఈ వరి మాగాణుల్లో వేసుకుంటే కూడా మంచి ఇక సాగు చేసుకోవచ్చు. శనగ వచ్చేస్తే ఇది ముఖ్యంగా నల్ల రేగడి నేలల్లో అక్టోబరు నవంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. శనగలో మనకి ముందున్న రకాలు ఏమిటి అంటే JG 11, JG 130, KAK 2, ICPV 2 రకాలను విత్తుకోవచ్చు. శనగ సాగుకు ఎకరానికి దేశవాళీ రకాలైతే 25 నుంచి 30 కిలోలు అవసరం పడుతుంది. ఒకవేళ ఎవరైనా కాబూలీ రకాలు సాగు చేయాలి అంటే 45 నుంచి 60 కిలోల విత్తనం అవసరం పడుతుంది. శనగ వేసేవారు వరుసల మధ్య దూరం 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో వేసుకుని సాగు చేసుకోవాలి. అలసందలు ఉలవలని మనము అక్టోబరు నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. ఉలువలను అక్టోబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవాలి. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం అవసరం పడుతుంది. ఉలువలలో దేశవాళీ రకాలను, అలసందలలో దేశవాళీ తెలుపు రకాలను ఎంచుకుంటే మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. వేరుశనగ విషయానికొస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా నేలలు ఎర్ర నేలలు, కావున ఈ వేరుశెన సాగుకు అనుకూలంగా ఉన్నాయి. వేరుశెనగను కూడా సెప్టెంబర్ మొదటి పక్షం నుంచి నవంబర్ 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. వీటిలో గనక రకాలను చూస్తే ధరణి, కదిరి 6 రకాలు అనువుగా ఉంటాయి. సారవంతమైన నల్లరేగడి నేలలు శనగ పంటకు అనుకూలం కావు. ఒకవేళ నీటి వసతులు గనక ఉంటే మనము ఇవి ఎర్ర నేలలో సాగు చేసుకోవచ్చు. ఎకరాకు 60 నుంచి 80 కిలోల విత్తనం అవసరమవుతుంది. వరుసల మధ్య దూరము 30 నుంచి 40 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరము 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఎందుకంటే మనకి ఊడలు పోసి కాయలు రావడానికి మంచి ఎడంలో విత్తుకుంటేనే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. తర్వాత రబీలో వేసుకోవాల్సిన మరొక నూనె గింజ పంట విషయానికొస్తే ఆవాలు. అతి తక్కువ నీటితో సాగు చేయబడే ఈ నూనె పంటను అక్టోబర్ మొదటి పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. ఆలస్యమైతే పేనుబంక వచ్చే అవకాశం ఉంది, అలాగే బూడిద తెగులు కూడా దీనికి ఆశించే అవకాశం ఉన్నందున ఆవాలు నల్లరేగడి నేలల్లో మరియు తేలిక నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. తర్వాత పంట మనకి కుసుమలు. కుసుమలు అనేది ఎక్కడైతే నల్లరేగడి నేలలు ఉన్నాయో అలాంటి నేలల్లో 2-3 తడులు ఇచ్చి ఈ పంటను సాగు చేసుకోవచ్చు. ఇది సాగు చేసుకోవడానికి అక్టోబర్ 2వ పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. కుసుమలో అయితే TSF1 తెల్ల కుసుమ రకం అన్నమాట. ఇది మన తెలంగాణలో బాగా ప్రాచుర్యంలో ఉన్న రకము. అలాగే మంజీర వంటి రకాలను విత్తుకోవచ్చు. నీటి నిలువని, బరువైన తేమను నిలుపుకునే సామర్థ్యం కలిగిన నల్లరేగడి నేలలు ఈ లేదా ఎర్రగరప నేలలు ఈ పంట సాగుకు అనుకూలము. ఆముదం విషయం వస్తే గత 20-30 సంవత్సరాల ముందు మనకి ఆముదం అనేది మన తెలంగాణలో విపరీతంగా ఉండేది. ప్రస్తుతం ఆముదం సాగు చేయడానికి సరైన రకాలు లేకపోవడం వల్ల విత్తుకోవడం లేదు. మన IIOR ఇన్స్టిట్యూట్ నుంచి మనకి చాలా ఆముదం రకాలు వచ్చాయి. వాటిని గనక సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎలాంటి పందుల బెడద కానీ, అడవి పందుల బెడద కానీ, లేకపోతే నెమళ్ళ బెడద లేకుండా సాఫీగా మనకు యాసంగిలో ఈ ఆముదం పంటను సాగు చేసుకోవచ్చు. ఈ పంటను సాగు చేసుకోవాలి అంటే అక్టోబర్ 2వ పక్షంలోపు మనము ఈ పంటని విత్తుకోవాలి. 2వ పక్షంలోపు విత్తుకుంటేనే మనకి తగిన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీనిలో గనక రకాలు చూస్తే క్రాంతి, హరిత, జ్యోతి, జ్వాల వంటి సూటి రకాలతో పాటు PCH 111, PCH 222 వంటి హైబ్రిడ్ రకాలను 2 లేదా 3 తడులతో మనము సాగు చేసుకోవచ్చు. తర్వాత వచ్చే నూనె గింజ పంట వచ్చేసి పొద్దుతిరుగుడు. ఎందుకంటే ప్రస్తుతం పొద్దుతిరుగుడు అనేది మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి మన నేలలు, మన వాతావరణము ఈ పొద్దుతిరుగుడు పంటకి చాలా అనుకూలము. కాబట్టి రైతులందరూ కూడా దీనిని కూడా సాగు చేసే యోచనలో ఉండాలి.

పంటను మనక నవంబర్ నుండి డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. ఈ పొద్దు తిరుగుడిని మనం పెసర మినుములాగే వరి మాగాణుల్లో విత్తుకోవచ్చు. జీరో టిల్లర్ పద్ధతి ద్వారా కూడా మనం ఈ పొద్దు తిరుగుడిని విత్తుకోవచ్చు. ఈ పంటలో గనక రకాలను చూస్తే ఏపీఎస్హెచ్ 66, ఏపీఎస్హెచ్ 11 మరియు ఎన్డీఎస్హెచ్ 1 రకాలనే కాక ఇతర నాణ్యమైన ప్రైవేట్ కంపెనీ హైబ్రిడ్ రకాలను కూడా విత్తుకోవచ్చు. కానీ పొద్దుతిరుగుడు వేసేటప్పుడు చాలా మంది రైతులు గనక వేసుకుంటే మనకి పక్షుల బెడద నుంచి రక్షించుకోవచ్చు. అలాగే ఎరువుల యాజమాన్యం, ముఖ్యంగా కొన్ని తెగుళ్ళ వంటివి వస్తాయి కాబట్టి వాటిని వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకుంటే పొద్దుతిరుగుడు కూడా మంచి ఆదాయం చేకూర్చే పంట. తర్వాత మొక్కజొన్న, ముఖ్యంగా మొక్కజొన్నకి కూడా కొన్ని తడులు అవసరం పడుతుంది. వరి తర్వాత మొక్కజొన్నకి కొద్ది మేర నీరు అవసరం ఉంటుంది, తడులు కూడా ఎక్కువ అవసరం ఉంటుంది. మొక్కజొన్నను నీటి వసతి మంచిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవడానికి మొగ్గు చూపండి. ఈ పంటను కూడా అక్టోబర్ నుంచి నవంబర్లోగా మనం విత్తుకోవాలి. మొక్కజొన్నలో మధ్యకాలిక హైబ్రిడ్ రకాలని మనము విత్తుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ప్రైవేట్ నుంచి చాలా రకాలు ఉన్నాయి, వాటిని కూడా నాణ్యమైన విత్తన షాపుల్లో కొనుక్కొని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన తెలంగాణలో DHM117, KH510, Bio9637 లేదా ఇతర నాణ్యమైన ప్రైవేట్ కంపెనీలు మనకు అందుబాటులో ఉన్నాయి, వాటిని సాగు చేసుకోవచ్చు. నవంబర్ మాసంలో విత్తుకోవాల్సి వస్తే DHM115, KH5991, DKC7084 లాంటి స్వల్పకాలిక హైబ్రిడ్ రకాలను విత్తుకోవాలి. అందుకోసమని మనము అక్టోబర్లోనే ముందుగా నాటుకుంటే ఎలాంటి ప్రైవేట్ హైబ్రిడ్లైనా సాగు చేసుకోవచ్చు. కొంతమంది తీపి మొక్కజొన్న, స్వీట్ కార్న్ అంటాం, స్వీట్ కార్న్ కూడా మనము సాగు చేసుకుంటే మంచి దిగుబడులు వస్తున్నాయి. కాబట్టి మార్కెట్లో కూడా చాలా మంది దీనికి డిమాండ్ ఉంది కాబట్టి దీన్ని కూడా సాగు చేసుకోవాలంటే మాధురి, ప్రియ మరియు పాప్కార్న్ మొక్కజొన్నను సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. వరి కోసిన తర్వాత చెప్పాను కదా, దుక్కి దున్నకుండా జీరో టిల్లేజ్ పెసర, మినుము, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న ఈ నాలుగు పంటల్ని వరి కోసిన తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో కానీ లేదు అంటే స్వల్పంగా దున్ని కూడా మనం వేసుకునే అవకాశం ఉంది. పంట పూత మరియు అధిక ఉష్ణోగ్రతకు అంటే 37 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత గురి కాకుండా చూసుకోవాలి. ఆ విధంగా మనం ఈ పంటను సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత జొన్నలు. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా డయాబెటిక్, మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు కాబట్టి జొన్నకి కూడా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. జొన్న సాగు చేసుకోవాల్సిన రైతులు చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే జొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటల్లో మనకి పక్షుల బిడతో ఇబ్బందులుంటాయి కాబట్టి పెద్ద ఎత్తున మనము ఈ జొన్నను సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ తక్కువ నీటి తడులతోనే మనకి మంచి దిగుబడి వస్తుంది. మార్కెట్లో సుమారు 55 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కూడా మనకి జొన్నకు వస్తుంది కాబట్టి రైతులు దీన్ని కూడా ఎక్కువ మొత్తంలో సాగు చేయడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా నీటి లభ్యత ఉన్న చోట CHH 14, CHH 27, మహాలక్ష్మి వంటి రకాలను వర్షాద అయితే వేసుకోవాలి. అంటే చిన్న చిన్న తడులు ఇచ్చినప్పుడు దీన్ని సాగు చేసుకోవాలి. ఒకవేళ మంచి నీటి వసతి కనుక ఉంటే మనకు M351, కిన్నెర, CSV 15 వంటి సూటి రకాలను విత్తుకోవాలి. ఈ పంటలను అక్టోబర్ 2వ పక్షంలోపు విత్తుకోవాలి. ఎకరానికి మనకి 3 నుంచి 4 కిలోల విత్తనం అవసరం పడుతుంది. కావున రైతులు ఎర్ర నేలలైనా, బంక నేలలైనా, నల్లరేగడి నేలలైనా, ఏ నేలలైనా నీటి వసతి గనక సౌకర్యం గనక ఉంటే ఖచ్చితంగా ఈ జొన్నను సాగు చేసి మార్కెట్లో ఉన్న డిమాండ్ను అందుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. ఇంకోటి మనకి మిల్లెట్లో, చిరుధాన్యాలలో రాగులు అనేది కూడా చాలా చాలా ముఖ్యమైన పంట. ఈ రాగును కూడా మనము అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నందున అక్టోబర్ చివరి వారం వరకు ఈ విత్తనాన్ని విత్తుకోవచ్చు. ఎకరానికి మనకి 3 నుంచి 4 కిలోల అవసరం పడుతుంది. హిమ అనే రకము మనకి పాపులర్ గా ఈ రకము ఉన్నది.

0: రబీలో విత్తడానికి నీటి లభ్యతను బట్టి ఏ పంటలను విత్తుకోవాలంటారు?
1: ప్రస్తుత పరిస్థితుల్లో వరి పండించడం కంటే స్వల్పకాలిక ఆరుతడి పంటలు పండించడం లాభదాయకం. వరి పంటకైతే 1200 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఒక ఎకరా వరి పండించే నీటితో మనకి 4-5 స్వల్పకాలిక రకాల ఆరుతడి పంటలు పండించుకోవచ్చు. అతి తక్కువ నీటితో అపరాలు, నూనె గింజలు మరియు కూరగాయలు పండించుకోవడం ఉత్తమమైనది. మొక్కజొన్నకు జల్లు వేసేటప్పుడు, పాలు పోసుకునేటప్పుడు గింజ గట్టి పడే సమయంలో నీరు అవసరము. వేరుశనగలో విత్తిన వెంటనే 1 తడి 20-25 రోజుల తర్వాత 1 తడి పూత కాత దశలో ప్రతి 7-10 రోజులకు తడి ఇవ్వాల్సిన అవసరం ఉంది. పొద్దుతిరుగుడు విషయంలోకి వస్తే ఆశించిన దిగుబడి సాధించాలంటే మొగ్గ తొడిగే దశ, పువ్వు వికసించే దశ, గింజ కట్టే దశల్లో నీటి తడి అవసరము. శనగ పంట విషయానికి వస్తే విత్తిన 20-25 రోజులకు 1 తడి ఇవ్వాలి. శనగ అనేది చలికాలంలో తేమతో పెరిగే మొక్క కాబట్టి నేలని బట్టి 1 లేదా 2 తడులు అవసరం పడుతుంది. బలమైన నేలలో గనక వేసుకుంటే మనకి 1-2 తడులతో సరిపోతుంది. అలాగే కుసుమలు కూడా శనగలాగా మనకి చలికాలంలో వచ్చే తేమనే గ్రహించి మనకి పంట ఎదుగుతుంది కాబట్టి దీనికి కూడా పంటకు నీరు ఇవ్వాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. ఒకవేళ అవసరమైతే 1 లేదా 2 తడులు శనగలాకనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. తేలిక నేలలకు ఆలస్యంగా విత్తిన పంటకు 1-2 సార్లు తడులు ఇవ్వడం అవసరం. అందువలన నీటి వసతి, లభ్యత ఆధారంగానే పంటలను ఎంచుకుంటే పంట కీలక దశల్లో నీటి ఎద్దడికి గురి కాకుండా మంచి దిగుబడులతో మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఆరుతడి పంటలలో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకోవాలంటే పప్పుధాన్య సాగుల్లో చివరి తుక్కిలో 1 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. లేకపోతే మామూలుగా వరి మాగాణుల్లో ఏ విధంగా చల్లేసుకోవచ్చు. తర్వాత రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా అపరాలు సాగు చేసేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి అవసరమవుతుంది. ఎందుకంటే త్వరగా పురుగులకి తెగుళ్లకి ఆశించి దిగుబడి, మొక్క ఎదుగుదల అనేది చాలా తగ్గిపోతుంది. తదనంగా దిగుబడి కూడా తగ్గుతుంది. కావున విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. విత్తన శుద్ధి కొరకు 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పొడను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చి ఈ ద్రావణానికి 8 కిలోల విత్తనాలు అంటే 1 ఎకరానికి సరిపడే విత్తనాలను దానికి కలిపి 200 గ్రాముల రైజోబియం కల్చర్, ఇది జీవన ఎరువు, కలిపి విత్తనం చుట్టూ ఒక పొరలా ఏర్పడేటట్లు చేసుకొని మనము నీడలో ఆరబెట్టి తర్వాత విత్తుకుంటే మనకి విత్తన శుద్ధి జరిగి మనకి పురుగులు తెగులు త్వరగా రాకుండా ఉంటుంది. కంది పంటను రబీ కాలంలో పండించుకునేటప్పుడు 36 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 1 బస్తా డిఏపిని వేసుకుంటే మనకి రబీ కందిలో ఈ ఎరువుల యాజమాన్యంకి సరిపోతుంది. ఇతర పప్పు ధాన్యాలైన శనగ, పెసర, మినుము మరియు అలసందలు ఎలాంటి పప్పు ధాన్యాలకైనా 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేకపోతే 1 బస్తా డిఏపి వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మనము విత్తినప్పుడే వేసుకుంటే మనకి సరైన పోషకాలు అంది మొక్క ఎదుగుదల బాగా పెరిగి ఈ రబీ కాలంలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత నూనె గింజ పంటల విషయానికి వస్తే, ఎరువుల విషయానికి వస్తే, వేరుశనగ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సాగులవుతుంది కాబట్టి చాలా మంది ఎరువుల మీద శ్రద్ధ చూపించటం లేదు. ముఖ్యంగా ఈ రబీలో వేసుకుంటే కనుక ఆఖరి దుక్కిలో 1 ఎకరాకు 3-4 టన్నుల పశువుల ఎరువు గానీ వెర్మి కంపోస్ట్ గానీ వేసుకోవాలి. ఎందుకు అవసరము అంటే మనకి భూమి గుల్లగుల్లగా ఉన్నప్పుడే

వేరుశనగ బుడ్డలు అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంది. ఎరువుల విషయానికి వస్తే విత్తే సమయంలో 18 కిలోల యూరియా, 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాలి. విత్తిన తర్వాత ఒక 30 రోజులకి అంటే తొలిపూత దశలో మరో 10-15 కిలోల యూరియా వేసుకుంటే మనకి ఈ వేరుశనగకి సరిపడా ఎరువులు అందుతాయి. అలాగే వేరుశనగ నూనె గింజ పంట కాబట్టి నూనె దిగుబడి పెరగాలంటే తప్పకుండా ఎకరానికి 200 కిలోల జిప్సంను పూత దశ పూర్తయిన తర్వాత ఊడలు దిగే సమయంలో మొదలు దగ్గర వేసి మట్టిని ఎగదోయాలి. అలాగే కుసుమ పంట కూడా నల్లరేగడి నెలల్లో రబీలో సాగు చేసుకున్న పంట కాబట్టి దీనికి కూడా 10-12 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను దుక్కిలో వేసుకోవాలి. 5 వారాల తర్వాత పైపాటుగా 12 కిలోల యూరియాను వేసుకుంటే మనకి కుసుమలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పొద్దుతిరుగుడులు యాసంగిలో సాగు చేసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ఎరువులు నీటి యాజమాన్యం పాటించాలి. ఎకరాకు 2-3 టన్నుల పశువుల ఎరువును విత్తే ముందు వేయాలి. ఎకరాకు 50 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకోవాలి. అయితే నత్రజని ఎరువులను విత్తే ముందు మిగతా సగం 2 దఫాలుగా వేయాలి. పొద్దుతిరుగుడులో మనకి 3 దఫాలుగా ఎరువుల్ని యూరియా రూపంలో వేయాలి. అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను మాత్రం ఆఖరి దిక్కులో వేసుకొని పొటాషియం మాత్రము పైరు పూత దశలో ఉన్నప్పుడు 2 దఫాలుగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పొద్దుతిరుగుడులో మనకి గింజ గట్టిపడి పువ్వు అనేది విరిగిపోకుండా ఉండడానికి 2 గ్రాముల బోరాక్స్ను 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకుంటే మనకి పొద్దుతిరుగుడులో ఉండే గింజలు గట్టిపడే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో ఆముదంని కూడా ప్రోత్సహిస్తున్నాం కాబట్టి దానిలో కూడా ఎరువుల్ని సరిగ్గా వేసుకుంటే మనకి దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎకరాకు 50 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేటు మరియు 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియంను వేసుకుంటే మనకి ఈ పంటలు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఆవాలు మన దేశంలో, ఉత్తర భారతదేశంలో ఆవాలను బాగా సాగు చేస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సాగుపై మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా యాసంగి కాలంలో ఈ పంటను సాగు చేయడానికి మొగ్గు చూపినప్పుడు మనం దీనికి కూడా ప్రతి పంటకు లాగానే 2-3 టన్నుల పశువుల ఎరువులు వేసుకుంటేనే మంచి దిగుబడులు ఉంటాయి. అంటే నీటిని పట్టి ఉంచే శక్తి, ఎరువులను పోషకాలను గ్రహించే శక్తి దీనిలో ఉంటుంది. కాబట్టి మనం అన్ని పంటలకి కూడా పశువుల ఎరువు కానీ వెర్మి కంపోస్ట్ కానీ ఏవైనా వ్యవసాయ వ్యర్థాలను బాగా కుళ్ళిన తర్వాత వేసుకుంటే మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇందులో భాగంగా మనకి ఆవాలులో ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే దీనికి కూడా 25 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం విత్తేటప్పుడు వేసుకోవాలి. 2 దఫాగా 25 కిలోల యూరియాను పూత దశలో అంటే 50-60 రోజుల్లో వేసుకోవాలి. ఈ విధంగా నూనె గింజ పంటలైన పొద్దుతిరుగుడు, కుసుమ, ఆవాలు వీటన్నింటికి కూడా వేరుశనగల్లో కూడా ఎరువుల యాజమాన్యం పాటిస్తే తగిన పోషకాలు అంది మొక్కలు బాగా ఏపుగా పెరిగి, ఒక వేరుశనగ తప్ప మిగతా అన్ని కూడా ఏపుగా పెరిగినప్పుడే మనకు దిగుబడులు వస్తాయి. వేరుశనగలో మనకి నీటి తడులను కొంచెం జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. అంటే విత్తినప్పుడు ఇచ్చి తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి 20 రోజుల తర్వాత మనకి నీటి తడి గనక ఇస్తే మనకేమైతుందంటే మొక్క ఏపుగా పెరగకుండా కురుచగా ఉండి మనకి ఊడలు అనేది డైరెక్ట్ భూమిలోకి దిగుతున్నాయి. కాబట్టి మన నీటి తడులు వేరుశనగలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ విధంగా మనం సూచించిన ఎరువుల్ని గనక వేసుకుంటే మనకి యాసంగిలో రబీలో వేసుకునే పంటలకి పోషకాలు సరైన మోతాదులో అంది సరైన సమయంలో అవి తీసుకుని మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఆహార ధాన్య పంటలైన జొన్నలో వచ్చేస్తే మనం ఎక్కువగా ఇది ఆరుతడి పంటగానే వేస్తున్నాము. కాబట్టి దీనికి కూడా మామూలుగా తండాలలో ఎరువులు లేకుండా సాగు చేస్తున్నారు. ఒకవేళ గనక దానికి మనము ఎరువులు ఇస్తే మంచి దిగుబడులు వస్తాయి. జొన్నలో గనక ఎరువుల యాజమాన్యం చూస్తే ఎకరాకు 150 కిలోల సూపర్ ఫాస్ఫేటు, 30 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియంను విత్తేటప్పుడు వేసుకోవాలి. పంట 30 రోజుల తర్వాత ఒక దశలో 30 కిలోల యూరియాను వేసుకుంటే మనకి ఈ జొన్నలో మంచి దిగుబడులు వచ్చి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట కాబట్టి ఆదాయం కూడా సమకూరుతుంది. తర్వాత రాగిని కూడా వేసుకుంటున్నారు. రాగులు వానాకాలం కంటే కూడా ఈ చిరుధాన్యాలు, ఆ పప్పు ధాన్యాలు అన్ని కూడా రబీకే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందో. రాగులు కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన పంట కాబట్టి దీనికి కూడా సరైన మోతాదులో ఎరువులు వేస్తే, అంటే ప్రతి పంటకి కూడా పశువుల ఎరువు తప్పనిసరిగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రాగి పంటలో ఎరువుల విషయానికి వస్తే ఎకరానికి 25-30 కిలోల డిఏపి, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం నాటేటప్పుడు వేసుకోవాలి. నాటిన 30 రోజుల తర్వాత మళ్ళొక 25 కిలోల యూరియాను పైపాటిగా వేసుకోవాలి. ఈ విధంగా ఎరువుల యాజమాన్యం సరిగ్గా పాటిస్తే తప్పకుండా మనకు అనుగుణమైన దిగుబడులు ఆశించే అవకాశం ఉంది.

0: చివరిగా రబీ రైతులకు సందేశం ఏమిటి అంటే, రైతులు ఈ రబీ సీజన్లో సరైన పంట, సరైన సమయం, నాణ్యమైన విత్తనం, నేల పరీక్ష ఆధారిత ఎరువుల వినియోగం, పొదుపు పైన నీటి యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ అనే 6 అంశాలను గుర్తించుకుని వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తలు గాని వ్యవసాయ శాఖ గాని ఇచ్చే సూచనలను పాటిస్తే పెట్టుబడి ఖర్చులను తగ్గించి మంచి దిగుబడితో పాటు మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్క రైతు కూడా ఈ సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాను.
1: రబీ పంటల సాగు యాజమాన్య పద్ధతుల గురించి చాలా బాగా వివరంగా తెలియజేశారు. మీరు తెలియజేసిన సూచనలు సలహాలు మా రైతు సోదరులు పాటించి మంచి దిగుబడిని పొందుతారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలండి డాక్టర్ డి విజయలక్ష్మి గారు. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
3: परम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: वीडियो लाइक करते डबलस ताया ఇంత తెలుగునా
6: చిక్కుకున్నాడు.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: మీరింతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో రబీ పంటలో అనగా 6 తడి పంటల్లో సాగు వాటి యాజమాన్య పద్ధతుల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నేలల విభాగంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ డి విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీమతి శారద. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా డూడ్ ఈ సినిమా కోసం రామజోగేశాస్త్రి గానం రచించిన గీతం వినండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గడిచిన పదేళ్లలో ఆర్థిక క్రమశిక్షణతో వివిధ సంస్కరణలు చేపట్టి సౌకర్యాలు కల్పించడంతో దేశం ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. హార్ముజ్ జలసంధిలో క్షిపణి దాడికి గురైన కువైట్ ఆయిల్ ట్యాంకర్లోని 5 భారత పౌరులను ఓమన్ అధికారుల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు తరలించినట్లు ఓమన్లోని భారత రాయబారి కార్యాలయం తెలిపింది. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్, ఆల్వాల్, వరంగల్, ఉస్మానియా ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యా వైద్య శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైద్యులు, ఇతర సిబ్బంది అవసరాలు గుర్తించి నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ బాజు తెలిపారు. ఈ నెల 18న ట్యాంక్ బండి వద్ద వేలాది మహిళలతో సద్దుల బతుకమ్మ నిర్వహిస్తామని చెప్పారు. నాలా చట్టం అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టాభూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. అనంతగిరి ఘాట్ రోడ్లోని బస్సు బోల్తాపడిన ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

ఎల్నినో వస్తుందని ఎప్పటినుంచో హెచ్చరించారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. ఆసియా క్రీడలు పురుషుల హాకీ ఫైనల్లో మలేషియాపై 5-1 తేడాతో భారత్ జట్టు ఘన విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత పతకాల పట్టికలో స్వర్ణాల సంఖ్య 21 చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇన్సైట్స్ ఇంగ్లీష్ టాక్స్ నేచర్స్ సింఫనీ ఎ టాక్ బై ప్రత్యూష మార్కింగ్ వైల్డ్ లైఫ్ వీక్.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట హిట్ 2 సినిమా కోసం సిద్ శ్రీరామ్ రమ్య బెహరా గానం చేశారు. కృష్ణకాంత్ గీతం, ఎంఎం శ్రీలేఖ సంగీతాన్ని సమకూర్చారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. కొంచెం సేపట్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు సినిమా పాటలు. ముందుగా ప్రియురాలు పిలిచింది ఈ సినిమా కోసం చిత్రగానం చేసిన ఏఎం రత్నం శివగణేశన్ గీతం, సంగీతాన్ని సమకూర్చిన వారు ఏఎం రెహమాన్.

సమయం 10:30. శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నిరీక్షణ సినిమా కోసం ఎస్ జానకి బృందంతో కలిసి పాడిన పాట ఆత్రేయ గీతం, ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు.

వింటున్న పాట ప్రేమించు పెళ్ళాడు సినిమాలంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. కార్యక్రమాల తర్వాత క్షణ క్షణం ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం ఎంఎం కీర్వాణి సంగీతాన్ని సమకూర్చారు.

అడవి రమడి సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిల గానం చేస్తున్న పాటను వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా ఇందిర ఈ సినిమా కోసం హరిణి బృందం గానం చేసిన రాజశ్రీ గీతం ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు.

0: her on becoming the first Indian woman to win recurve individual gold at the 2026 Asian Games. Prime Minister also congratulated Aman Sehrawat for scripting history by winning India's first ever Asian Games gold in the men's 57-kilogram freestyle wrestling event. Mr. Modi expressed happiness that six decades later, India is back on the podium in the men's 97kg freestyle wrestling event at the Asian Games. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపటి మా ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 బైబిల్ సూక్తులు రెవరెండ్ ఎం సునీల్ గారు సమర్పిస్తారు. భక్తిరంజని కార్యక్రమంలో 6:15 ఆదిత్య హృదయం, నారాయణ తీర్థ తీరం ఈ రెండు ఉంటాయి. పొలం పనులు కార్యక్రమంలో యాసంగి పంటల్లో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త శేఖర్ కలువల గారు అందించే వివరాలు ఉంటాయి. సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు పి రమేష్. 7:15 ఈ మాసపు పాట రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం గానం శ్రీ మల్లాది సూరిబాబు. స్తుతిమాల 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలో శ్రీమతి ఐ శ్వేతప్రసాద్ గాత్రం ఉంటుంది. వాద్య సహకారం వయోలిన్ బిఎస్ నారాయణన్, మృదంగం వారణాసి కాళీప్రసాద్, కంజీరా కె కృష్ణప్రకాష్. యువవాణి ఆంగ్ల కార్యక్రమం 12:10 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకంలో ముక్తేవి సీతాకుమారి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. బాల వినోదం కార్యక్రమంలో పరమిత హై స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం 2:30 3:00 సమన్వయ నాటక కార్యక్రమం, సతీ త్యాగమతి నాటకం, రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం జంగా అనిల్ కుమార్. సాయంత్రం 5:03 జానపద సంగీతంలో చిందు యక్షగానం మైరావణ కథ మొదటి భాగం శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం ఆలపిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని 6:30 వినవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలు, ఎరువుల వినియోగం, సాగు పద్ధతుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల సాయిల్ సైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ డి విజయలక్ష్మి గారు అందించే వివరాలు ఉంటాయి. ఇల్లు వాకిలి 7:15 ప్రస్తుత పంటల్లో లెనినో ప్రభావం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వీరన్న భుక్య. కరెంట్ అఫైర్స్ కార్యక్రమం 8:03 9:15 స్పాట్ లైట్, 9:30 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ టాక్స్, 10:00 రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఉంటుంది. ఇవి రేపు మేము ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం ఇప్పుడు 11:13. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 kHz, డిఆర్ఎం రిసీవర్ 729 kHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మరి నమస్కారం. జై హింద్.